శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 23వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు.

వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే కాంతా కుజాం.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానా ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.

ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రోతలింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నారు. రేపటి భక్తి రంజని కార్యక్రమంలో సూర్యనారాయణ భక్తిమాలను

గానం చేసిన వారు సురేష్ శ్రీదేవి పద్మ బృందం ఆలపించిన శ్రీ సూర్యనారాయణ భక్తిమాల భక్తి గీతాలు వింటారు. ఇంతటితో భక్తిరంజనీ కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకట రాజారెడ్డి గారి విద్య అనే అంశంపై హితోక్తులు వింటారు.
1: విద్య మనిషికి ఒక ఆయుధం. విద్య అనే ఆయుధాన్ని మనిషి ఎప్పుడూ విడనాడకూడదు. విద్య చేతనే మనిషి అభివృద్ధి సాధిస్తాడు. ఇవాళ అణువస్త్రాల కన్నా అన్న వస్త్రాలు చాలా గొప్పవి. ఇవాళ అణువస్త్రాలు రకరకాలైనటువంటి వాటికి ఎందుకో అనవసరమైనటువంటి ఆలోచనలకు పోయి అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ఇరుక్కుపోతూ ఉన్నారు. మనకు కావాల్సింది అభివృద్ధికారకమైన అన్న వస్త్రాలను కాంక్షించే అక్షర ఆయుధాలు కావాలి, విద్య కావాలి, వివేకం కావాలి, విచక్షణ జ్ఞానం కావాలి. ఇవాళ లోక వికాసం కోసం, ప్రపంచ మానవ అభ్యున్నతి కోసం మనకు కావాల్సింది అక్షర ఆయుధాలు. అక్షర ఆయుధాలని అందించే విద్య బలమైనటువంటి ఓ సాధనం. ఈ విద్ అనే ధాతువు నుంచి ఈ విద్య వెలుగు అనే జ్ఞానం మనిషికి అందనంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. సన్మార్గములో పయనించి ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకొని మనిషి అత్యంత గౌరవప్రదంగా జీవించేందుకు విద్య అనే ఆయుధం ఒకటే ఆధారం. అలాంటి విద్యను బాల్యము నుంచి అలవర్చుకున్నప్పుడు విద్య తానంతట అది సులభంగా ఎలా వస్తుందయ్యా అంటే,
2: విద్య నేర్చుకొలది విజ్ఞానియగును రచన.

లేదా? మనిషి ఎప్పుడు కూడా విద్య నేర్చుకోవాలా అనే ఆసక్తి అభిరుచిని పెంచుకున్నంతకాలం, నేర్చుకోవాలా నేర్చుకోవాలన్న తపన జిజ్ఞాస పెంచుకున్నంతకాలం అది అలాగే పట్టుబడుతుంది. ఆ మనిషి విజ్ఞాని అయిపోతాడు, వివేకవంతుడుగా రాణిస్తాడు. అదే మనిషి రచన చేయు కొలది రచయితగును, రాయంగా రాయంగా రచన పట్టుబడుతుంది. కాబట్టి రచన చేయడం కూడా సాధనతోనే సాధ్యపడుతుంది అనేది పెద్దల అభిప్రాయం. కాబట్టి చదివే కొద్దీ అభ్యాసం కూసు విద్య. సాధన చేస్తూ పోతే, అభ్యాసం చేస్తూ పోతే, ఆ చేస్తూ చేస్తూ ఆ సాధనలో, ఆ అభ్యాసనంలో మనిషి సులభంగా ఏ కళనైనా ఏ విద్యనైనా సొంతం చేసుకుంటాడు. అలాగే రచనలు చేసే కొద్దీ ఊరికే ఏదో ఒకటి మెదడులో తలపునకు వచ్చిన ప్రతి ఆలోచనను కాగితం మీద పెడుతూ పోతే అది ఒక భావచిత్రమవుతుంది. అందమైనటువంటి ఓ భావాన్ని ఒక కవితా రూపంలోనో ఏదో ఒక రచనా రూపం మనకు సాక్షాత్కరిస్తుంది. అందువల్ల మనిషి చదవాలి, రాయాలి. రాయడం చదవడం అనే ప్రక్రియల ద్వారా మనిషి విద్యావంతుడుగా రాణిస్తాడు. అందువల్ల ఈ విద్యను మనిషి ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. అలాంటి విద్యావంతుడు తన కోసం కాదు, ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం, ఈ లోక శ్రేయస్సు కోసం నా జ్ఞానం అని భావించేవాడు నిజమైన పురుషోత్తముడు. వాడు ఈ సమాజానికి సేవకుడుగా మారతాడు. తను నేర్చుకుంటూ, తను నేర్చుకున్న దాంతో ఈ సమాజంలో జీవిస్తూ ఈ సమాజానికి ఏదో ఒక కొత్త జ్ఞానాన్ని అందించాలన్న తపనతో అందిస్తూ సేవ చేస్తూ పోతే ఆ సేవ చేయు కొలది సేవాగ్రనీయగు. ఓ తెలుగు బిడ్డడా, నీవు ఆ విషయాన్ని తెలుసుకొని గొప్ప మేటి తెలుగువాడవై నువ్వు వర్ధిల్లు అని చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అన్నారు వివేకానంద స్వాముల వారు. మానవులకి మనం సేవ చేస్తూ పోతే

0: అది ఆ పరమాత్ముడి సేవగా భావించబడుతుంది. కాబట్టి మానవ సేవ, సంఘ సేవ, దేశ సేవ అనేది మనిషి నేర్చుకోవలసినటువంటి అత్యున్నతమైనటువంటి భావజాలం. ఆ రకమైనటువంటి భావజాలంతో ఈ దేశంలో ఉన్నటువంటి యువతి యువకుల్లో దేశం పట్ల, ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుధం కలిగినటువంటి శక్తివంతులుగా, మహోన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ దేశ అభ్యున్నతిలో మనం ఏ పాత్ర వహిస్తున్నాం, ఎంత మాత్రం భాగస్వామ్యంగా మనం ఎదగలుగుతున్నాం అనే ఆలోచన చేస్తే ఇవాళ చదివే చదువులన్నీ కూడా మనం, మన విద్య, మన విధానం వల్ల మనం ఎంత ఎదుగుతున్నాము, ఇంకా ఎదగవలసింది ఏమిటి అని ప్రశ్నించుకుంటూ మన విద్యా విలువల్ని, మనకున్నటువంటి సాధనాల్ని, మనకున్నటువంటి మానవ వనరులని సద్వినియోగం చేసుకుంటూ
1: పంట పండించేందుకు.
2: శ్రోతలు, ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకట రాజారెడ్డి గారి విద్య గురించి హితోక్తులు విన్నారు. రేపటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ కె చిట్టిబాబు గారి హితోక్తులు తెలుసుకోవచ్చు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు.

0: ఇవాల్టి పొలం పనులు కార్యక్రమంలో భూసార పరీక్షల గురించి వివరాలను తెలుసుకుంటారు. మరి వివరాలను వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

0: ఒక శ్రీ చైతన్య నుండి.
1: పంట పండించేందుకు మొట్టమొదట కావాల్సిన భూమి, పైరుకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత మోతాదులో సహజంగానే నేలలో ఉంటాయి. ఇవి పైర్లకు లభ్యం కావడం అనేది నేల భౌతిక రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఎంతో తేడాలుండే అవకాశముంది. నేలలో అవి ఎంతవరకు లభ్యమవుతున్నాయో, వేయాల్సిన పైరుకు అవి ఎంత మోతాదులో అవసరమో నిర్ధారించి ఎరువులు వేసుకోవాలి. అధిక దిగుబడులను సాధించే దిశలో నూతన వంగడాలు, రసాయన ఎరువులు, సాగునీరు, ఇతర పంటలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు నేల సారాన్ని తగ్గించి అధిక స్థిర వ్యవసాయోత్పత్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పంట భూములన్నీ సారాన్ని కోల్పోయి బంజరు భూములుగా మారే ప్రమాదం ఉంది. అందుకు భూసార పరీక్షే కీలకం. నేలలు వాటిలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ రసాయన ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. అధిక స్థిర వ్యవసాయోత్పత్తిని కొనసాగించడానికి సరైన కాలపరిమితిలో భూసార పరీక్షలు చేయించి నేలల గుణాన్ని, ఏ స్థాయిలో పోషక పదార్థాలు మొక్కలకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని సరైన పోషక యాజమాన్యాన్ని పాటించాలి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు చేయకుండా నేల సారాన్ని కాపాడుకుంటూ అధిక సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 నుంచి 3 ఏళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించేగాక భూమిలోని చౌడు గుణాలను, ఎక్కువ సున్నం కలిగిన గుణాన్ని, విష పదార్థాల కలయికను గుర్తించేందుకు కూడా భూసార పరీక్ష చేయించుకోవాలి. సమతుల్య ఎరువులు వాడకం భూసార పరీక్షల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. భూసార పరీక్షల్లో వివిధ దశలను చూసినట్లయితే, మొదటిగా మట్టిలో నమూనాల సేకరణ, రెండవదిగా ప్రయోగశాలల్లో పరీక్షలు, మూడోదిగా

0: ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫారసులు, సమస్యాత్మక నేలలకు తగు సూచనలు. ఇక భూసార పరీక్షకు మట్టి నమూనాల సేకరణ గురించి తెలుసుకున్నట్లయితే, భూసార పరీక్షలకు మట్టి నమూనాల సేకరణ మొదటిదే కాకుండా ముఖ్యమైన అంశంగా భావించి సరైన నమూనా తీయడం కార్యక్రమ విజయానికి తొలిమెట్టు. తీసిన మట్టి నమూనా పొలంలోని మట్టి లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. సరైన పద్ధతిలో తగు జాగ్రత్తతో తీసిన నమూనా నుంచి వచ్చే ఫలితాలు, సలహాలు యథార్థంగా లాభదాయకంగా ఉంటాయి. పొలాలు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా మట్టి నమూనాను తీయవచ్చు. ఏడాదికి ఒక పంట పండించే భూముల్లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్యకాలం రెండు పంటలు పండించే భూముల్లో మే నెలలో నమూనాలు సేకరించడానికి అనువైన సమయం. మట్టి నమూనాల సేకరణకు లోహపు గొట్టం వంటి సాధనాలను ఉపయోగించవచ్చు, లేదా రైతులకు అందుబాటులోని పార, దోకుడు పార, గడ్డ పలుగు సహాయంతో మట్టి నమూనాలు తీయవచ్చు. నేల రకం, సాగునీటి వసతి, మెరక, పల్లం, సేద్యం, సేద్య పద్ధతులు, పంట దిగుబడిలోని వ్యత్యాసం ఆధారంగా వేర్వేరు నమూనాలు తీయాలి. పొలం విస్తీర్ణం ఎంత ఎక్కువైనప్పటికీ తేడాలు గుర్తించినప్పుడు అన్ని నమూనాలు వేరుగా తీయాలి. పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు విస్తీర్ణానికి ఒక్కొక్క మట్టి నమూనా చొప్పున తీస్తే సరిపోతుంది. మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించాలి. నేల పైభాగంలోని చెత్త చెదారం తీసివేయాలి. పార ఉపయోగించి వి ఆకారంలో 6 అంగుళాలు అంటే 15 సెంటీమీటర్లు లోతు గుంత తీయాలి. ఒకే మందంలో పలుచని పొర వచ్చేలా మట్టిని తీయాలి. ఇలా అన్ని చోట్ల తీసిన మట్టిని గోనెపట్ట లేదా పాలిథిన్ షీట్ లేదా గుడ్డ మీద వేసి మట్టి గడ్డలను చిదిమి బాగా కలిపి చతురస్రాకారంగా పరచి 4 సమభాగాలుగా విభజించాలి. వీటిలో 1-3 భాగాలు ఉంచుకొని 2-4 భాగాల్లోని మట్టి తీసివేయాలి. మిగిలి ఉన్న మట్టిని మళ్లీ కలిపి అదేవిధంగా 4 భాగాలు చేసి 2-4 భాగాలు ఉంచుకొని 1-3 భాగాలు తీసివేయాలి. సుమారు 1/2 కిలో మట్టి మిగిలే వరకు ఈ విధంగా చేయాలి. ఎరువులకు ఉపయోగించిన గోనె సంచులు, పాలిథిన్ సంచులు మట్టి నమూనాల సేకరణలో వాడకూడదు. నమూనాల సేకరణలో మెలకువలు చూసినట్లయితే పొలంలోని మట్టి లక్షణాలకు పోలిక లేని చోట లేదా ప్రాతినిధ్యం వహించని చోట మట్టి నమూనా తీయకూడదు. చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల దగ్గర, కాలిబాటల్లో నమూనాలు తీయకూడదు. పశువుల ఎరువు, కంపోస్టు కుప్పలు నిల్వ ఉంచిన చోట నమూనాలు తీయకూడదు. బాగా సారవంతమైన చోట, మరి నిస్సారమైన ప్రాంతాల్లో మట్టిని కలిపి తీయకూడదు. చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి. వీటిని సాధారణ భూముల్లోని మట్టితో కలిపి తీయకూడదు. రసాయన ఎరువులు వేసిన 45 రోజుల్లోపు నమూనా.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

0: మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2 కోట్ల 50 లక్షల విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జీ శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో, ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ది అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ

0: పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఈరోజు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే ప్రసార వివరాల కార్యక్రమం ఇప్పుడు. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం బాలికల స్నేహాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు కాంతి రేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30

ఇక 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి కన్నుల ఎఫ్ఎం కేంద్రం నుంచి. 9:30 చిత్రాంచలి తెలుగు సినీ గీతాలు. ఈ ఉదయం 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగింపు వినవచ్చు. ఇక ఈ మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు వింటారు ముంబై కేంద్రం నుంచి. 2:00 జాతీయ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు రిలే వింటారు.

ఇక ఈరోజు సాయంత్రం ప్రసారంలో భాగంగా 5 గంటలకు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి అమర శిల్పి నాటకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. ఇక 6:25 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమాలు ప్రసారమవుతాయి కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో ఆరోగ్య సమస్యలు నివారణ ఈ అంశం గురించి ఎదురూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఐ పద్మలత గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు, పర్యావరణ గీతాలు తదితర అంశాలు వినవచ్చు ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇక రాత్రి 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో చలం సాహిత్యం, మహిళా చైతన్యం ఈ అంశం గురించి శ్రీమతి పి నీలిమా గారి ప్రసంగం వినవచ్చు. ఇక ఈరోజు రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి తెలుగు సినిమా పాటలతో. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. 9:30 గజల్స్ కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇందులో లతా మంగేష్కర్ బృందం ఆలపించిన గజల్స్ వింటారు. రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన ఒట్టేసి చెబుతున్న చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు మన కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి గగన వీధిలో వి రమేష్ ఆలపించిన లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. భారత్లోని

0: ఈ ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ, భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైన బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరే ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవ స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

0: మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకిన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబార్డ్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబార్డ్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ధి కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

చెట్ల ఆకులు మగత నిద్రను వీడి పిలపిలా అంటూ హొల్లు విరుచుకుంటాయి. ప్రతి పువ్వు రవికిరణం సోకగాని హాయిగా వికసించి చిరునవ్వుతో తుమ్మెదలను ఆహ్వానిస్తాయి. ఓ ప్రభాతభాను, నీ కిరణం తాకగాని అజ్ఞానాంధకారాలు గాలిలో కరిగిపోతాయి. ఓ ఆశాకిరణమా, నీ మెరుపు చూచి చాలు భయాలన్నీ పారిపోతాయి. అందుకునుమా ఓ దినకర మా ప్రణామం అంటూ సాగే ఈ గీతాన్ని విందామా?

ఇవాల్టి కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం బాలికల స్నేహాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారి ప్రసంగం. తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. మరి ముందుగా చీకట్లు వెనక్కి జారే నిమిషంలో ప్రభాత బాణుడు నవ్వుతూ ఉషోదయాన్ని వెదజల్లే సమయంలో ఆకాశంలో ధగధగా మెరుపులతో పసిడివన్నీ రంగులోకి మారే సమయంలో భూమి మీద జీవం ఒక్కసారిగా తన జవసత్వాలను మేల్కొల్పుతాయి. పక్షులన్నీ ఆకాశంలో పాటలు పడతాయి.

కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారం. ఖరీఫ్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించడంతో ఎల్నినోను ఎదుర్కొని మంచి పంటలు పండించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి తెలియజేశారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్లో ఎల్నినో పరిస్థితులపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పిఎల్ వరలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ జిల్లా డీపీఎం ఏ మాధురి, డీఎల్ఎంపీ లక్ష్మయ్య పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ది చెందిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలోని హుండీ కానుకలను ఈ నెల 27వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలియజేశారు. హుండీ కానుకల లెక్కింపులో పాల్గొనే భక్తులు పంచె ఉత్తరీయము ధరించాలని అన్నారు. అలాగే దేవస్థానం వద్ద వివిధ వ్యాపారాల నిర్వహణా పనులకు ఈ నెల 26వ తేదీన టెండర్లు పిలిచినట్లు ఆమె తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో తాగునీటి పరిశీలనకు వసతి గృహ సంక్షేమాధికారులకు శిక్షణ ఇప్పించినట్లు సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని బి రాధిక తెలియజేశారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో కర్నూలు జెడ్పీ సమాపేశ భవనం, ఆదోని సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

చేశారు. ఆయా డివిజన్లకు సంబంధించి ఒక్కో వసతి గృహం నుంచి సిబ్బందిని ఎంపిక చేసి నీటి నమూనా సేకరణ, పరిశీలించే విధానం తదితర అంశాలపై సాంకేతిక నిపుణులు శిక్షణ ఇచ్చారని అన్నారు. వసతి గృహాలకు వచ్చే నీటిని వీరు పరిశీలించి ఉంటుందని, రానున్న విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రక్రియ అమలు కానుందని వారు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 5వ తరగతి ప్రవేశాలకు అర్హత సాధించిన బాలురకు ఈ నెల 26వ తేదీన చిన్నటేకూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో, 27వ తేదీన బాలికలకు దిన్నదేవరపాడులోని అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థులకు 29వ తేదీన బాలురకు చిన్నటేకూరు, 30వ తేదీన బాలికలకు దిన్నదేవరపాడులో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన వారు మాత్రమే కౌన్సిలింగ్కు హాజరు కావాలని అన్నారు. మొదటి, రెండవ దశల్లో సీటు వచ్చిన కన్ఫర్మేషన్ చేసుకుని వారు, స్లైడింగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వారు కూడా కౌన్సిలింగ్కు అర్హులేనని అన్నారు. మరింత సమాచారానికై 0815295601 నెంబర్ను సంప్రదించాలని వారు పిలుపునిచ్చారు. క్యాన్సర్ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ సూచించారు. ఆయన శుక్రవారం కర్నూలులోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అతిగా బరువు తగ్గడం, జ్వరం, అలసట, శరీరంలో మార్పులు, అసాధారణ రక్తస్రావం, మలమూత్ర విసర్జనలో మార్పులు, మానని పుండు, రుతుక్రమంలో మార్పులు, రొమ్ములో గడ్డలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మింగడంలో ఇబ్బంది, పుట్టుమచ్చల్లో మార్పులు, బొంగురు గొంతు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి సంప్రదించాలని, ముందస్తు పరీక్షతో క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ రక్తపోటు, మధుమేహం, రక్తహీనత పరీక్షలు, 30 ఏళ్లు దాటిన వారందరికీ రొమ్ము, నోటి, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి చేస్తారని తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధికి ముందస్తు పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, నర్సులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. పూజ్య గురుదేవులు చిన్మయ మిషన్ ప్రారంభించబడిన చిన్మయ మిషన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమృతయాత్ర వాహనం, పూజ్య గురుదేవుల పాదుకలను నంద్యాల చెక్పోస్ట్ వద్ద మంత్రి టీజీ భరత్, టీడీపీ నాయకులు గౌరి వెంకటరెడ్డి, చిన్మయ మిషన్ జిల్లా బాధ్యులు స్వామిని సుప్రమానంద సరస్వతి, అధ్యకుడు విజయ్ కుమార్ రెడ్డి, రత్నప్రసాద్, గురవయ్య శెట్టి, శ్రీనివాసరావు, గోరంట్ల రమణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా నిర్వహించారు. విఆర్ కాలనీలోని చిన్మయ ప్రభావలిలో జరిగిన అమృతోత్సవాల కార్యక్రమంలో అతిథులు మాట్లాడారు. బాల వికాస్, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మొద్దని, ప్రజలు బక్రీద్ పండుగను ప్రశాంతంగా సోదరభావంతో జరుపుకోవాలని ఒకటో పట్టణ సీఎం మారుతి శంకర్ సూచించారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ ముస్లిం మత పెద్దలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, స్థానిక యువకులు హాజరయ్యారు. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా పరస్పర సహకారంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఇరు వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో, సోదరభావంతో పండుగ నిర్వహించుకోవడం ద్వారా కర్నూలు నగరం మత సామరస్యానికి మారుపేరని రుజువు చేయాలని అన్నారు. పండుగ సందర్భంగా మసీదులు, ప్రార్థనా స్థలాలు, ప్రధాన రహదారులు, సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు శాఖ ఇచ్చే సూచనలు పాటించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని మత పెద్దలకు కోరారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవడం ద్వారా నగరంలో శాంతి సామరస్యాలు నెలకొనడంలో సహకరిస్తామని తెలియజేశారు. ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్టంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు.
ఏఆర్టీ సేవలను మరింత బలోపేతం చేసి రోగులకు అండగా నిలవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఎయిడ్స్ నివారణ నియంత్రణ అంశాలపై వైద్య ఆరోగ్య శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హెచ్ఐవీ బాధితులు చికిత్స మధ్యలో మానేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్టిగ్మా కారణంగా బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న వారిని ప్రత్యేకంగా కలిసి అవగాహన

అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మందుల సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఏఆర్టీ సిబ్బంది, గ్రామీణ స్థాయి ఆరోగ్య సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. హెచ్ఐవి నియంత్రణలో మొదటి 95 లక్షల సాధనలో జిల్లా ఇప్పటికే మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. ఇంకా పురోగతి అవసరమని సూచించారు. ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ ఎం హరికిషన్ రచించిన బంగారు మనస్సు బాలల నీతికథల పుస్తకావిష్కరణ ఈ ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రజా గాయకుడు బసవరాజు సభా అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ ఉప కార్యదర్శి పెద్దక్క, ప్రముఖ రచయితలు గనుమాల మునిస్వామి, రేవుల శ్రీనివాసులు, టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి సి యాగంటీశ్వర్ పుస్తకాన్ని ఆవిష్కరించి ఉపన్యసిస్తారని పేర్కొన్నారు. క్రీడల్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాణించడం శుభపరిణామమని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావు స్పష్టం చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా స్థాయి డ్రాగన్ బోట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, వ్యాయామ ఉపాధ్యాయులు నిరంతరం కృషి వల్లే ఎంతో మంది గ్రామీణ ప్రాంత క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారని అన్నారు. జిల్లా డ్రాగన్ బోట్ సంఘం కార్యదర్శి అవినాశెట్టి ఇందులో పాల్గొన్నారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఈ నెల 25వ తేదీన ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ జూనియర్స్ బాలుర విభాగంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యకుడు విజయభాస్కర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించే రాష్ట స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటారని, వివరాలకు 7013111743 సెల్ నంబర్ను సంప్రదించాలని వారు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలకు న్యాయమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం 2వ సందర్శనకు సంబంధించి నగరంలోని స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా మొదటి విడత సందర్శనలో స్వీకరించిన అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన ఆర్డర్లు ఇవ్వాలని అధికారులను వారు ఆదేశించారు. ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించిన అర్జీలపై అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. పరిష్కరించగలిగే అర్జీలపై వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత ఆదేశాలు జారీ చేయాలని పిలుపునిచ్చారు. 3వ విడత పర్యటనలో 2వ విడతలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి సంబంధించిన ఆర్డర్లు, ఎండార్స్మెంట్స్లను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

0: వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు శుక్రవారం కుటుంబ సమేతంగా మహానందికి తరలివచ్చారు. మహానంది అంటే ముందుగా దైవదర్శనం కంటే ఆలయ పరిసరాల్లోని నిరంతర స్వచ్చధార అయిన కోనేరులలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతూ ఉంటారు. మొదటి ప్రాకారంలోని రుద్రగుండం కోనేరులో సమయం ప్రకారం పుణ్యస్నానాలకు దేవాదాయ శాఖ అధికారులు అనుమతి ఇవ్వడంతో రెండో ప్రాకారంలోని చిన్న కోనేరులో మధ్యాహ్నం సమయంలో పిల్లాపాపలతో భక్తులు మండుటెండల్లో పుణ్యస్నానాలను ఆచరించారు. ఇటు పుణ్యప్రాప్తి, అటు వేసవి మండుటెండల్లో ఉపశమనం. రెండో ప్రాకారంలోని మరో కేనూరులో ఆధునికీకరణ పనులు జరుగుతున్నందువల్ల స్నానాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. పాతనగరంలో గురుస్వరూపంగా వెలసిన హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ లతీఫ్ అల్ ఖాద్రీ అల్ హైదరీ లౌబాలి ఖద్దస్ ససిస్ రహుల్ అజీజ్ 396వ ఉరుసు జూన్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దర్గా పీఠాధిపతి డాక్టర్ సయ్యద్ ఆరిఫ్ పాషా ఖాద్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉరుసు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం జూన్ 6వ తేదీన రాత్రి 10 గంటలకు తారేమన్ కబరల్ ముషాయిరా, 7వ తేదీన ఉదయం నమాజ్ తర్వాత గుసులేషరీష్ సల్మా ఫాతేహా దువా, సాయంత్రం అసర్ నమాజ్ తర్వాత హలేఖే జికర్, అనంతరం నగరంలోని వీధుల్లో గొప్ప ఊరేగింపుగా గంధం దర్గాకు చేరుతుందని పేర్కొన్నారు. 8వ తేదీన సాయంత్రం అసర్ నమాజ్ అనంతరం ఖురాన్ పఠనం ఉరుసును ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉరుసును విజయవంతం చేయాలని ఆయన కోరారు. శ్రోతలు పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారాన్ని విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది.

0: LIC हर पल आपके साथ।
1: मुखान मोटी मला
2: सही बोल,
1: गज्जा बबला
2: सही बोल,
1: नडुवलो तामरा
2: सही बोल,
1: बुरद पुल्ला
2: सही बोल।
0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్।

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బాలికల స్నేహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారి ప్రసంగం.
2: బాలికల మనస్సు సున్నితం, వాళ్ల ఊహాశక్తి అనంతం, వాళ్ల స్పందనలు ఆనందాలు పువ్వుల వలె స్వచ్ఛం. ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదు, ఒక అద్వితీయ శక్తి అన్నారు ఒక మహారచయిత. పురుష ఆధిపత్య భావం, అసమానత, చిన్నచూపు, వేధింపులు, హింస, ఇందులో ఏదో ఒక దానిని కౌమారదశలో ఆడపిల్ల ఎదుర్కొంటుందన్నమాట వాస్తవం. ఆడపిల్ల ఎప్పటికైనా తమను విడిచి వెళ్లిపోవాల్సిందేగా అని ఆలోచించే తల్లిదండ్రుల మనస్తత్వం అభద్రతాభావాన్ని కలిగించి వారికి తమ కుమార్తెపైనున్న ప్రేమను, అభిమానాన్ని దూరం చేస్తున్నాయి. త్వరగా వివాహం చేసి ఒక బాధ్యతను తీర్చుకోవాలనుకునే తల్లిదండ్రుల ఆలోచన తీరు వలన అదే ఆడపిల్ల తన కలలకు ఆకాంక్షలకు దూరమవుతుంది. అయితే గత రోజులతో పోల్చి చూస్తే మార్పు అనేది నేడు అనివార్యమైంది. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. బాలికలకు కూడా ఉన్నత చదువులు చెప్పించడంలో అనేక మంది తల్లిదండ్రులు తమదైన పాత్ర పోషిస్తున్నారు. యువతులు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఒక దేశంలో మహిళ స్థితిగతులను చూసి ఆ దేశ పరిస్థితిని చెప్పేయవచ్చును అన్నారు నెహ్రూగారు. ఆడపిల్లలు చదువుకోవాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పురుషులతో సమానంగా అభివృద్ది చెందాలని ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోమని ప్రోత్సహిస్తున్నాయి. బాలికలు ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, అరుణా ఆసిఫలి, విజయలక్ష్మి పండిట్ లాంటి ఉత్తమ నారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి. మొదట లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించే ప్రయత్నం చెయ్యాలి. బాలికల సంరక్షణ, ఆరోగ్యం, విద్య, బాలికల హక్కులు, సామాజికంగా ఎదుగుదల పట్ల సమాజంలో అందరికీ అవగాహన కల్పించటానికి భారత స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2008 నుండి ప్రతి సంవత్సరం జనవరి 24న భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. బాలికల జీవితాన్ని మార్చేది కిశోరప్రాయమే. ఈ దశలో బాలికల భద్రత మీద తల్లిదండ్రులు దృష్టి సారించవలసి ఉంది. బాలికలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అవసరముంది. కౌమారదశలో శరీర నిర్మాణంలో చోటు చేసుకునే మార్పులు, కలిగే భావనలు, తద్వారా ఎదురయ్యే ప్రతికూలతలను తెలిపి వారు సత్ప్రవర్తనలో నడిచేలా అవగాహన కలిగించాలి. ముఖ్యంగా యువత మీద పడుతున్న సినిమాల ప్రభావం చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. నేటి యువత అంతా తమకే తెలుసని, పెద్దవాళ్లది చాదస్తమని తలపోస్తారు. కాని ఇది నిజం కాదు. పిల్లలను రక్షించుకునే బాధ్యత తల్లిదండ్రులదే. ఈ విషయంలో వారు కొంచెం కఠినంగా వ్యవహరించవచ్చును. దీనిని పిల్లలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు విలువైన ఫోన్లు కొనిచ్చి తమ బాధ్యత తీరింది అనుకుంటున్నారు. అందమైన రూపం, తియ్యని మాటలు, ఖరీదైన వస్తువులతో ప్రేమోన్మాదులు మొదట స్నేహం మొదలు పెడతారు. బాలికలను ప్రేమ పేరుతో నమ్మించి ఏమార్చి అనుకున్నది సాధిస్తున్నారు. సినిమాల ప్రభావంతో వారు తమ ఈడు పిల్లలను వేధిస్తున్నారు. సినిమాల్లో మాదిరి హీరోయిజం చూపిస్తూ తాము కూడా ప్రేమలో పడాలని భావిస్తూ అందుకు ఆడపిల్లలను బలిపశువులుగా చేస్తున్నారు. తమ ప్రేమను అంగీకరించని బాలికలపై అఘాయిత్యాలకు, యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారు. కుదరకపోతే హతం చేస్తున్నారు. వారి మర్మం తెలియక ఎన్నో కుసుమాలు రాలిపోతున్నాయి. ప్రేమమత్తులో పంపిన ఫోటోలు, మెసేజ్లనే ఆయుధంగా మలుచుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు. బాలికలు ప్రేమ పేరుతో మోసపోయి చిన్నపాటి విషయాలకే తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఆడపిల్లలను సుకుమారంగా పెంచుకున్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. చట్టాలను కఠినతరం చేస్తున్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాలేజీకి వెళ్లే పిల్లలు తమ స్నేహం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముక్కు ముహం తెలియని వాళ్లతో ఆన్లైన్లో చాటింగ్లు అస్సలు చెయ్యకూడదు.

0: తెలిసిన వాళ్లతో కూడా వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు. పర్సనల్ ఫోటోస్ షేర్ చెయ్యకూడదు. వారిచ్చే విలువైన బహుమతులకు ఆశపడకూడదు. కాలేజీలో జరిగే ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోవాలి. స్పై కెమెరాల ద్వారా యువతుల నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్ను సైట్లలో అప్లోడ్ చేస్తున్న వారు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నారు. మరికొంతమంది ఆ వీడియోలను ఆ అమ్మాయిలకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరికొంతమంది ఇలాంటి కంటెంట్ షేర్ చేసుకోవటానికి ప్రత్యేకంగా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా ఎంత అప్రమత్తంగా ఉండాలో, స్పై కెమెరాలను ఎలా గుర్తించాలో అమ్మాయిలు నేర్చుకోవాలి. ట్రయల్స్ రూమ్స్ వంటి వాటిలో గోడల మీద లేదా చెక్క పార్టీషన్లలో ఎక్కడైనా అనుమానాస్పదంగా చిన్న హోల్ లాంటిది ఉంటే నిశితంగా పరిశీలించాలి. అలాగే బల్బులు, హ్యాంగర్లు, స్విచ్ బోర్డులు లాంటివి అసహజంగా కనిపిస్తే మరింత నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా బయటి ఊర్లకు వెళ్లినప్పుడు హోటల్ రూమ్స్ లో ఉండేవారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేరగాళ్లు ప్రేమ పేరిట వంచిస్తున్నారు. టీనేజర్లను ఆకర్షించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. ఇటీవల పోలీసు దర్యాప్తులో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ప్రేమ పేరుతో మోసపోయిన యువతులు పుట్టింటికి వెళ్లలేక జీవనాధారం కోసం వ్యభిచారంలోకి దిగిన ఘటనలు బయటపడుతున్నాయి. బాలికలపై లైంగిక హింస కూడా మన దేశంలో నానాటికి పెరుగుతుందని వరల్డ్ విజన్ ఇండియా గత ఏడాది నిర్వహించిన సర్వేలో తెలిపింది. బాలికలు ఇంటర్నెట్ మాయలో పడిపోయి చాటింగ్ పై దృష్టి పెట్టి భవిష్యత్తుపై దృష్టి పెట్టడం లేదు. తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారు, చాటింగ్ చేస్తున్నారు మొదలైనవి చెక్ చేస్తూ ఉండాలి. కాలేజీల్లో జరిగే ప్రతి దానిని తమతో షేర్ చేసుకునే విధంగా తల్లిదండ్రులు మోటివేట్ చెయ్యాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. పిల్లల నడవడికను తెలుసుకుంటూ ఉండాలి. బయటికెళ్లిన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. పిల్లలతో స్నేహితుల్లా మెలగాలి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో లైంగిక దాడులు తగ్గలేదు. ఈవ్ టీజింగ్ తారాస్థాయిలో ఉంది. వీధుల్లో, విద్యాసంస్థల్లో పలు బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని నివారించడానికి ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసింది. బస్టాండ్, రైల్వే స్టేషన్, కాలేజీ, షాపింగ్ మాల్స్, దేవాలయాలు తదితర ప్రాంతాలలో ఈవ్ టీజింగ్ అరికట్టడానికి ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై రౌడీషీట్ తెరుస్తారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధిస్తూ చట్టం 26 ఉంది. చైల్డ్ లైన్ 1098 బాలికల సమస్యలపై 24 గంటలు పనిచేస్తోంది. ఈ క్రమంలో మనం ఒక మార్పును ఆహ్వానించడానికి ప్రయత్నిద్దాం. మన ఇంట్లోనే బాలికలతో పాటు సమాజంలో మనకు తారసపడే ప్రతి బాలికకు తోడ్పడే విధంగా నడుచుకుందాం. మన చేతులు వారిని కష్టపెట్టకుండా ఉండేందుకు తాపత్రయపడదాం. ఎవరైనా బాలికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తిస్తే ప్రతిఘటించటానికి శ్రీకారం చూడదాం. పురుషులు పురుషాహంకారాన్ని వదిలి మానవతకు పెద్దపీట వేయాలి. ప్రతి ఆడపిల్లను వివక్ష అన్నది లేకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చేందుకు తోడ్పడాలి. బాలికా సంరక్షణే భారతదేశానికి రక్షణ.
1: శ్రోతలింతవరకు కాంతిరేఖలు కార్యక్రమంలో బాలికల స్నేహాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారి ప్రసంగం విన్నారు. అంతే కదా, తోటకు అందం పువ్వులైతే ప్రతి ఇంటికి వెలుగులు ఆడపిల్లలే కదా. పురుషుడైనా స్త్రీ అయినా సమానం భావంతో కొంచెం సహకారమిస్తే చాలు, ఆడవారు సాధించని విజయాలంటూ లేవు. అప్పుడే ప్రతి ఇంటికి మహారాణి అమ్మాయే అవుతుంది, ఆడవారే అవుతారు, అమ్మే అవుతుంది.

0: కాంతి రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానల్ కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు.
2: బావా, ఏంట్రా నీ చేతిలో?
3: ఈ సిగరెట్.
2: ఈ సిగరెట్టా? రే, బ్యాన్ చేశారా, ఎంత ప్రమాదం తెలుసా? అవునా?
4: ఈ సిగరెట్ లో ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం.
5: ఈ సిగరెట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
4: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
5: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
8: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
9: ఉంది సార్.
8: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
9: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
8: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
9: సార్, అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 ఉండప్పా, వదిలేసు.
8: 50 లక్షలు
9: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
8: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
9: సార్, ఏటీఎం కార్డ్ నెంబరా సార్? ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
8: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
9: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
10: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
9: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
10: అందుకోసం ఫోన్ చేసింది.
9: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
10: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
9: ఇప్పుడు బ్యాంక్ అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
10: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
9: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాధా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. ఇస్కే అతిరిక్త్ దూరదర్శన్ కే యూట్యూబ్ చానల్ ఔర్ ప్రసార్ భారతి కే యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ పర్ సజీవ్ ప్రసారణ లైవ్ స్ట్రీమింగ్ కే మాధ్యమ్ సే. తో యాద్ రఖే, రవివార్ సుబహ 11 బజే మన్ కీ బాత్.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.
4: మన్ కీ బాత్. మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే ఆకాశవాణీ కే సభీ కేంద్ర సభీ చానల్ సే ప్రసారిత కరేంగే ఏక్ సాథ్. ఇస్కే అతిరిక్త్ దూరదర్శన్ కే యూట్యూబ్ చానల్ ఔర్ ప్రసార్ భారతి కే యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ పర్ సజీవ్ ప్రసారణ లైవ్ స్ట్రీమింగ్ కే మాధ్యమ సే. తో యాద్ రఖే, రవివార్ సుబహ 11 బజే మన్ కీ బాత్.
5: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నమయ్య చిత్రం నుంచి ఈ పాట.

పాట విన్నారు కదా. ఇప్పుడు చాలామంది తమ వయస్సుకు ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం లేదా అధిక బరువు ఉండడం అనే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అధిక బరువు అంటే ఒబెసిటీ అంటూ ఉంటాం. మరి లావు తగ్గడానికి బరువు తగ్గడానికి చక్కటి ఔషధం మన చెంతనే ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మందుల కోసం లేదంటే జిమ్ముల కోసం ఇలా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ లావు తగ్గటానికి మంచి ఔషధం నీరే అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. ఎత్తుకు తగిన లావు ఉన్నప్పుడే మనిషి అందంగా కనిపిస్తూ ఉంటారు. అందుకే శరీర బరువు తగ్గించుకోవటానికి తగిన మోతాదులో నీరు సేవించడం అవసరమని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. స్థూలకాయులు వారి వయస్సుకు మించి ఉన్న బరువును పట్టి ప్రతి 10 కిలోగ్రాముల అధిక భారానికి 1 గ్లాస్ నీరు అధికంగా తాగాలట. ఇటువంటి వారు ఎంత మంచినీరు త్రాగాలి అనేది వాళ్ల వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిది. సుమారు 240 మిల్లీలీటర్ల నీటిని 1 గ్లాస్ నీటిగా పరిగణించవచ్చు. కాబట్టి దీని ప్రకారం వారి బరువును బట్టి మోతాదు అనేది నిర్ణయింపబడుతుంది. స్థూలకాయలు తగినంత నీటిని త్రాగకపోతే శరీరంలోని కొవ్వు పదార్థాలను చాలినంతగా శరీరం జీవరసాయన మార్పు చెయ్యలేదు. శరీరంలో ఈ విధంగా తయారైన ప్రవాహీ నిల్వ ఉంటే శరీర బరువు కూడా పెరుగుతుంది. ఆరోగ్యవంతుడైన మానవుడు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగితే మంచిది. వ్యాయామం అధికంగా చేయడం కానీ ఉష్ణ ప్రాంతంలో నివసించడంగా తటస్థపడితే మరికొంత నీటిని అదనంగా తీసుకోవాల్సిన అవసరము ఉంది. మరి నీరు మనము సరైన మోతాదులో తీసుకోకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అన్న విషయాన్ని గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. తగినంత నీరు త్రాగకపోతే శరీరంలో ఉన్న నీటిని శరీరం వదులుకోలేదు. అందుకే శరీరంలోని ప్రవాహం నిలకడగా ఉంటే దాన్ని తొలగించేందుకు నీటిని అధికంగా త్రాగిస్తారు. తగిన మోతాదులో నీరు సేవించకపోతే మన శరీరంలో జరిగే జీవ ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడతాయి. దీని మూలంగా కొవ్వు పేరుకుపోవడం, కండరాల పనితీరు దెబ్బతినడం, జీర్ణక్రియ సామర్థ్యం తగ్గడం, అవయవాల పనితీరు కూడా దెబ్బతినడంతో శరీరంలో విష ప్రభావం మొదలవుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులు, నీటిని పట్టి ఉంచుకోవడం వంటి దుష్ఫలితాలు వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో నీటిని సేవిస్తే అధిక బరువు తగ్గడం, జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడడం జరుగుతూ ఉంది. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఈ గీతం వినండి.

0: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి వస్తే, ఈరోజు మే నెల 23వ తేదీ. ఈ సృష్టిలో తాబేళ్లు సుమారు 200 మిలియన్ సంవత్సరాల పురాతన జీవి. ఈరోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. వాటి నివాసాలు నాశనం కావటం, తాబేళ్ల వ్యాపారం, తాబేళ్ల గుడ్లను మనుషులు తినటం, అప్పుడప్పుడు వేటగాళ్ల వలలో చిక్కడం, వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాలు తాబేళ్ల జాతికి శాపంగా మారాయి. వీటిలో ఎన్నో రకాలు ఉండగా, చాలా రకాల తాబేళ్లు ఉనికి కోల్పోయే ప్రమాద స్థితిలో ఉన్నాయి. తాబేళ్ల ప్రాముఖ్యతను ప్రజల దృష్టికి తెచ్చేందుకు అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ అనే సంస్థ ఏటా మే నెల 23వ తేదీన ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ, వరల్డ్ లైఫ్ ఫండ్ వంటి సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగే ఈరోజు మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రోజు 23/5/1984 ఆమె మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇది ఇవాళ్టి చరిత్రలోని ప్రత్యేకమైన రోజు.
1: రే బజారీ
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎత్తకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణం.
0: ఇంతటితో ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. మరి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో సైనసైటిస్ కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ పల్లపాటి జార్జ్ గారి పరిచయ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. మరి ముందుగా హిందీలో వార్తలు.

0: managed to score 200 runs for 4 wickets in 20 overs. Rajat Patidar was the top scorer with 56 runs. For Hyderabad, Ishan Malinga claimed 2 wickets. Earlier opting to bat first, SRH posted 255 for 4 in their stipulated 20 overs. Ishan Kishan was the top scorer with unbeaten 79 runs, and so he was named player of the match. Today, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Sunil. The Asian Age leads with the headline, India Cyprus Inc. Six Packs Boost Trade Security Ties. The Reserve Bank of India Central Board has approved a record surplus transfer of 2.86 lakh crore rupees to the government for financial year 26, reports the Economic Times. In its editorial piece titled Sheep Within Meat, a new axis in the making, the Pioneer argues that the recent summit between Xi Jinping and Vladimir Putin signals a deepening China-Russia alignment with potentially major consequences for the global order. The piece suggests that Beijing and Moscow are moving beyond symbolism and toward a more coordinated challenge to American influence. It concludes that the emergence of such an axis may become one of the defining geopolitical development of our time. And finally, in a bold push to boost biodiversity and climate resilience, the Andhra Pradesh Forest Department has launched preparations to produce 25 million seed balls in June during the monsoon season, writes the Statesman. And with that, it's back to you, Sunil.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to distribute over 51,000 appointment letters to new recruits in various government departments today. RBI approves record surplus transfer of 2.86 lakh crore rupees to central government for financial year 2025-26. US Secretary of State Marco Rubio arrives in Kolkata on his maiden 4-day visit to India to call on Prime Minister Modi in New Delhi this afternoon. IMD issues red alert for severe heat wave over East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbha today. Indian Army Officer Major Abhilasha Barak honored with prestigious UN Military Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, host Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani Annamaya Jilla Samachara Lekha Vintaru Rachana Sri N. Sudarshan Reddy
3: Antrula Paryatanalu Collector Samikshalu Gruhanirmana Rangamlo జిల్లా సాధించిన ప్రగతి మొదలగు అంశాలతో కూడిన ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్లో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతానికి గోదావరి కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినివా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,360 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా, గుర్రంకొండ మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి

తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ స్వచ్ఛ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామున ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా వేటూరి సాహిత్యాన్ని ఇళయరాజా స్వరపరచగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు జగదేక వీరుడు అతి లోకసుందరి చిత్రం కోసం. మరి ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, చిట్టి, రిక్కీ, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు. కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం జగదేక వీరుడు అతిలోకసుందరి చిత్రం నుంచి పాట.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అభిరుచి కార్యక్రమం తర్వాత శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి కె లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంభిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అధిర, త్రివర్ణ, గౌతమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట

రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతమిది. చిత్రం ఇంటింటి రామాయణం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి శ్రోతలు భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, సుంకే కార్తీక్, పెరుక కొమరయ్య, లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అనురాధ శ్రీరామ్ ఆలపించగా రమణి భరద్వాజ సంగీతం సమకూర్చారు. సొగసు చూడ తరమ చిత్రం కోసం మరి ఈ పాట విందామా?

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మన్ కీ బాత్. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. రేపు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానల్ కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు.
2: కార్యక్రమం తర్వాత శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులండి. మీరందరి కోరిక మేరకు శ్రేయా ఘోషాల్, ధనంజయ్ ఆలపించిన గీతం ఇది. చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. సంగీతం సమకూర్చిన వారు అనూప్ రూబెన్స్.

0: मन की बात, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ। इसके अतिरिक्त दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात।
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
4: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
5: శ్రోతలు కన్నుల ఎఫ్ఎం బ్యాండ్పై అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం, చిత్రం శివ. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుబాయ్ బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మున్నా, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలు. వీరందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం శివ చిత్రం నుంచి ఈ పాట విందాము.

అందిళ్ళకే చలి వేస్తుంటే అందిల్చవా సొగ్గసంతా.

0: మావా, ఏంట్రా నీ చేతిలో
1: ఈ సిగరెట్?
0: ఈ సిగరెట్టా? రే, బ్యాన్ చేశారా? ఎంత ప్రమాదం తెలుసా?
1: అవునా?
2: ఈ సిగరెట్ లో ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం.
3: ఈ సిగరెట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
2: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
3: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.

రేఖా, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన వేటూరి గీతమిది. సంగీతం ఇలయరాజ, చిత్రం సీతాకోక చిలుక. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ.

తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. రేపు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానళ్లు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం

0: డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానల్ కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు.
1: అభిరుచి కార్యక్రమం తర్వాత సీను చిత్రం కోసం హరిహరన్, సుజాత ఆలపించిన గీతమిది, మణిశర్మ సంగీతం. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రుతులు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, శారద, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, బాలాజీ, లక్ష్మీనారాయణ, శాంతి, విజయ్, కృష్ణ, విజయ, ఉపేంద్ర, నవిఘ్న.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఇలాసార్గ్ గ్రామం నుండి శ్రోతలండి వీరు. గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనక, లక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ వారి కుటుంబ సభ్యులు వీరందరూ తులసి చిత్రం నుంచి మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారండి. వేణు, సునీత గాయని గాయకులు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా శ్రోతలు మహబూబ్ నగర్ జిల్లా నుండి కోరుతున్నారండి. వీరు సాయి, వాణి, రమేష్, సరస్వతి, రవి, రాజా వారి కుటుంబ సభ్యులు అండి. వీరి అక్షరాలు స్పష్టంగా లేవు, కానీ ఈసారి రాసినప్పుడు స్పష్టంగా రాస్తారని అనుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట వచ్చేసి అల్లుడు గారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి మా కోసం, మేము మొదటిసారి ఉత్తరం రాస్తున్నాము అంటూ రాశారండి. కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ గీతం ఇది అల్లుడు గారు చిత్రం కోసం.

శ్రోతలు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం మరలా ఈ రోజు సాయంత్రం 6:25 నిమిషాలకు వినవచ్చు. ఇంతటితో అభిరుచి సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో కొంతమంది సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ రంగంలోనే రాణిస్తూ మరో రంగం వైపు కూడా దృష్టి పెడుతూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్న నటీనటుల విషయానికొస్తే హీరో అయితే వ్యాపార రంగంలో అడుగుడి ఒక చూపును దానిపై కూడా పెడుతూ ఉంటారు. అదే నాయికల విషయానికొస్తే కొంతమంది సినీ ఫీల్డ్లోనే పలు శాఖల్లో వారి ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటూ అందులోనే ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే సినిమా రంగంలో ఉంటూ హీరోయిన్గా ఎదుగుతూ తనకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన నాట్య రంగంలో కూడా అడుగిడి అందులో రాణిస్తూ నాట్యం కోసం సినిమా రంగానికే దూరమైనటువంటి గొప్ప కళాకారిణి శోభన గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటూ వారు నటించిన చిత్రాల నుండి పాటలను విందాం. నటి ప్రముఖ భరత నాట్య కళాకారిణి శోభన. ఈవిడ పేరు శోభన చంద్రకుమార్ పిళ్ళై. వీరు 1970 మార్చి 21వ తేదీన జన్మించారు. కేరళలోని తిరువనంతపురంలో పుట్టిన ఈమె మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో దాదాపు 250కి పైగా చిత్రాలు నటించారు. అత్యుత్తమ నటనకు గాను 2 సార్లు జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మరి శోభన గారు నటించినటువంటి సినిమాలు, చిత్ర నిర్మాణంలో ఆవిడ యొక్క ప్రత్యేక స్థానం, అలాగే నాట్య రంగంలో ఉన్నటువంటి ప్రత్యేక స్థానం గురించి చర్చించుకుంటూ వారు నటించిన పాటలను విందాం. మరి రుద్రవీణ చిత్రం నుంచి ఈ పాట.

నటి శోభన నటనలోనే కాదు నాట్యంలోనూ చాలా ప్రసిద్ధి పొందినటువంటి గొప్ప కళాకారిణి. ఈవిడ లలితా పద్మిని రాగినిల మేనకోడలైన శోభన నాగార్జునతో కలిసి 1985లో తెలుగు చిత్రరంగంలో అరగ్గేంటరప్ చేశారు విక్రమ్ చిత్రం ద్వారా. అలాగే 1986లో రెండిళ్ల పూజారి, 93లో చిరంజీవి రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు తదితర ప్రముఖ హీరోలతో మంచి మంచి చిత్రాలలో వీరు హీరోయిన్గా నటించారు.

మీరు విన్న ఆ పాట విక్రమ్ చిత్రం కోసం పీసశిల అలపించిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. శ్రోతలు, చిత్రాంజలి కార్యక్రమంలో నటి శోభన నటించిన పలు చిత్రాల నుంచి పాటలు వింటూ వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. శోభన గురించి వస్తే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి నాట్య కళాకారులలో వీరు కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోనూ నటనలోనే కాకుండా నాట్యంలో అద్భుతంగా రాణిస్తున్న శోభన చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందారు. ఆమె గురువు చిత్ర విశ్వేశ్వరన్. భరతనాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో శోభన దిట్ట అని చెబుతూ ఉంటారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారులు ఈమె దగ్గరే నటనలోనూ నాట్యంలోనూ కూడా శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. కార్యక్రమం తర్వాత రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: నటి శోభన నాట్యరంగంలో పరిపూర్ణమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకున్న తర్వాత 1994 కళార్పణ అనే నాట్య విద్యాలయానికి అంకురార్పణ చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భరతనాట్యంలో శిక్షణ అందివ్వడం, అలాగే భారతదేశమంతటా నృత్య వార్షికోత్సవాలను నిర్వహించడం. సినిమా రంగంతో పాటు నాట్యరంగంలో కూడా ఎన్నో విధాలుగా రాణించినటువంటి శోభన ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2000 దూరదర్శన్ నుంచి గ్రేడ్ ఏ టాప్గా ఆర్టిస్టుగా, కళాకారిణిగా వారు గుర్తింపు పొందారు. మరి సినిమా రంగంలో 1994 విడుదలైన మణి చిత్ర తల్లు అనే మలయాళ సినిమాకు ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం పొందారు. 2001 ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను 2వసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. 2025 కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన పద్మభూషణ్ అవార్డును స్వీకరించగా 27వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు నటి శోభన. అలాగే 2011 కలైమా మణి అవార్డును తమిళనాడు ఏఐ ఇజై నాటక మండలం తమిళనాడు ప్రభుత్వంచే అందుకున్నారు. 2012 ఆల్ ఇండియా అచీవర్స్ కాన్ఫరెన్స్ సంస్థ నుండి ఆర్చ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును పొందారు. 2013 కేరళ సంగీత నాటక అకాడమీ నుండి కళారత్న అవార్డును పొందారు. 2018, 2019, 2022 ఈ 3 వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. ఇప్పుడే అనుకున్నాం 2025 పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు నటి శోభన. నటనా రంగంలోనే కాదు, నాట్య రంగంలో అమితమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇప్పటికీ కూడా ఎన్నో ప్రదర్శనలు భారతదేశమంతటా, విదేశాల్లోనూ కూడా తన ప్రతిభను చాటుకుంటున్నటువంటి నటి శోభన నటించిన మరో చిత్రం నుంచి ఈ పాట విందాం.
5: ఏ కావాలా?

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 10 గంటల 15 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు వినవచ్చు.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగుదేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటోరీ ప్రావిన్స్ కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది WHO సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
2: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC, with 1 death. The measures taken in Uganda, including intensive

0: contact tracing and cancelling the Martyrs' Day commemoration appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We're also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
1: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్దత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో యుఏఈ 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్, అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్దం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్దాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్దాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనెట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్దమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
2: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something in it. The highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were to try to do that. And it's completely illegal, by the way.
1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్దమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్దంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
3: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road, that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
1: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్ డబా, తయర్ ఫెల్సే ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది.

0: ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్, దైర్ అల్ బలహా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసాం బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్ లోని హెల్సింగ్ బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్ కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్దం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్ కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ది కలిగించే సహకారం అనే అంశాలతో చైనా రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్దాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు 2 ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
1: భారత్ నార్డిక్ సంబంధాలకు గ్రీన్ టెక్నాలజీ एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
2: टॉपिक्स ऑन द इंटरनेशनल एजेंडा आई थिंक दिस मीटिंग इज वी रियली
0: ముఖ్యంగా ఈ సదస్సులో భారత నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాల్లో కూడా ఇరుపక్షాలు సహకారం చేసుకునేందుకు

స్వీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఘంటసాల పాడిన వెలుగు నీడలు చిత్రం నుంచి ఈ పాట. గీత రచన శ్రీశ్రీ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, అలాగే వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ప్రేమ చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం ప్రతాప్ గారు విశాఖపట్నం నుంచి, మీకోసం ఈ పాట అండి.

కార్యక్రమంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ పాడిన మురుగరాజు చిత్రం నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గజ దొంగ చిత్రనించి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా నుంచి ధనంజయ్ గారు, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరి కోసం ఈ పాట.

0: ಜ್ಯೋತಿನಿ ಜ್ವಾಲಗ ಮಚ್ಚೆ ಪ್ರೇಮ, ನೀತಿ ಮರತಿಯೇ ಮಚ್ಚೆ ಪ್ರೇಮ, ಇದೇನಾ ಪ್ರೇಮ?
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన శుభ సంకల్పం చిత్ర నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ, వీరి కోసం ఈ పాట.

శ్రోతలు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అద్దంకి నుంచి అద్దంకి కామేశ్వరి గారు, శ్రీ తులసి అమలాపురం నుంచి. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు కార్తిక్ పాడిన వానచిత్ర నుంచి పాట, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్, వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన యముడికి మొగుడు చిత్ర నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అవనిగడ్డ నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం గారు.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
2: కార్యక్రమంలో చివరిగా పి సుశీల పాడిన శారదా చిత్ర నుంచి ఈ పాట, గీతరచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన నుంచి వీర కనకారావు, పార్వతి, వీరి కోసం ఈ పాట.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. 4 రోజుల భారత పర్యటనకై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్లో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, రేపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రుబియో విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరుకానున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమర్రి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. యాదమర్రి మండలం కండ్రిగ ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6,000 కిలోమీటర్ల సరిహద్దును శత్రు దుర్భేద్యంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. రానున్న వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని బెలూన్ లేగర్ వేసి ఆయన ప్రారంభించారు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసులను శుభ్రం చేయడం, 2వ వారంలో కాలువలను శుభ్రం చేయడం, 3వ వారంలో ఇళ్లు, షాపుల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించడం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ను శుభ్రం చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన 2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: నవపదుల నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

పదకొండు గంటల 5 నిమిషాలు దాటి 53 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి ఈ రోజు ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నారు కదా, మరి వాటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే విన్నారు. మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకునే ముందు ఇంకా అంతవరకు స్టే కూల్ అండ్ స్టే హ్యాపీ. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: సుమరి స్టూడియోల సమయం చూస్తే 11:14. అదేంటి భయ్యా, నువ్వు సాయంత్రం పూట చక్కగా షికారుకి వెళ్ళినట్టుగా వస్తావు కదా, ఏంది టైంలో వచ్చావు అనుకుంటారా? ఏం లేదు భయ్యా, ఆ షికారు నుంచి కాస్త షేర్ అట్లా వెళ్ళిపోయింది, అందుకనే నేను ఇట్లా వచ్చేసానమాట. ఏదోమైనా కానీ భయ్యా వచ్చాను కదా, మీకోసం మంచి మంచి పాటలు, బుల్లి బుల్లి మాటలు తీసుకొచ్చాను, వాటన్నిటిని మీకు వినిపించేస్తాను. మరిక లేట్ చేయకుండా రెడీ చేసేద్దాం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ. మరి లెవెన్ అయిపోయిందంటే సినిమా కబుర్లు. మరి సినిమా కబుర్లో మీకోసం చక్కర్లో కొడుతూ మొత్తం ఎన్నో సినీ విశేషాలను తీసుకొచ్చాను, వాటన్నిటిని మీకు చెప్పేస్తాను. అంతకంటే ముందు ఒక మంచి రాజుగారి పాట విందాం. మన కోసం సిద్ధంగా ఉన్నారు ది రాజసాబ్ మూవీ నుంచి. ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తుండే స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.
1: We got flow, we got style. Make it move with a smile. Everybody step aside, step aside, watch out, come in a vibe.

మనకి వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి చిత్రం పెద్ది అని. ఆల్రెడీ ఈ సినిమా గురించి ఏ విషయం వచ్చినా గానీ అదొక పెద్ద సెన్సేషన్. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఒక మంచి రెండు పాటలను మన కోసం రిలీజ్ చేసి ఒక ఉర్రు తిరిగిచ్చేశారు. దానికి తోడు మొన్ననే రీసెంట్ గా టీజర్ కూడా విడుదల చేసి అసలు ఆ సినిమా స్టోరీ ఏ రేంజ్ లో ఉండబోతుందా, అందులో మన రామ్ చరణ్ ఎట్లా కనబడబోతున్నాడా అని చక్కగా చూపించారు. ఇంకా రెండు మూడు క్యారెక్టర్లు ఉంటారేమో, డబల్ పోజ్ ఏమో అనుకున్నాం గానీ అదేం కాదండి భయ్యా. చక్కగా ఈయన ఒక రెండు మూడు క్యారెక్టర్ని ఈయనేమని పోషిస్తున్నారంటే మామూలుగా ఉండదు విషయం. మరి ఖచ్చితంగా సినిమా అయితే కనుక మన సిల్వర్ స్క్రీన్ మీద ఒక రేంజ్ లో ఉండబోతుంది. మరి దానికి తోడు కాస్త కుర్రాలను ఖుషి చేయడం కోసం, సినిమాని మంచి ఇదిగా ఉంచడం కోసం ఇంకొక సినిమాలోని పాటనైతే కనుక విడుదల చేయబోతున్నారట. మరి ఆ పాట కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని టాక్. బేసికల్ గానే మన ఏఆర్ రహమాన్ గారు ఒక టైప్ ఆఫ్ మాస్ సాంగ్స్ ఇవ్వడంలో ఆయన దిట్ట. దానికి శృతి హాసన్ గారు నృత్యం చేశారంటే మామూలుగా ఉంటుందా? వీరిద్దరు కాంబినేషన్కు తోడు మన రామ్ చరణ్ గారు కూడా స్టెప్పులు వేస్తే ఇక విజిల్ వేయడానికి విజిల్ రాని వాడు కూడా విజిల్ పట్టుకెళ్తారండి. అలా ఉంటుంది మరి విషయం, మామూలుగా ఉండదు మరి, చెనక్కుంటుంది మరి. చూడాలి మరి థియేటర్లో ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఈ పాట ఈ మూవీ అదనమాట సంగతి. మరి ఈ మంచి విషయం ఉన్నాం కదా, అందుకే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ గేమ్ చేంజర్ నుంచి. ఈ పాటను కూడా వింటూ ఎంజాయ్ చేస్తూనండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఉమ్మడి ఫ్రెండ్స్ మరింత ఆటం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో మరి ముందుగా మీకోసం చెప్పబోతున్నటువంటి ఆ సినిమా విశేషాలు ఏమిటి అంటే, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆయనది నెక్స్ట్ ఒక మంచి సినిమా వస్తుంది. మనందరికీ తెలిసిందే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు సానా

చెర్రగండి చెర్రగండి చెర్రగండి, గూగులెత్తి కింద గుంసు వచ్చనండి. చెర్రగండి చెర్రగండి చెర్రగండి, పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్నం సినిమా కబుర్లలో. బయ ది మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఈ మధ్యన మన యంగ్ టైగర్ జూనియర్ NTR గారిని చక్కగా ముద్దుగా పిలిచేసుకుంటున్నాం. మరి ఈయన చేసే ప్రతి సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది, మామూలు ఉండదు. దానికి తోడు ఈయనకి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు కూడా యాడ్ అయితే ఎలా ఉంటుంది అన్న రేంజ్ ని మనం ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో చూసాము. ఏం చూపించారు భయ్యా, బేసిక్ గానే మన జూనియర్ NTR అంటే మంచి డాన్స్, మంచి ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక కొత్త ఫ్రెష్ లుక్ లో చూపించారు భయ్యా. అరవింద సమేత మూవీలో త్రివిక్రమ్ గారు చాలా పద్ధతిగా మాస్ గా వైలెంట్ ని క్లాసికల్ గా చూపించారు. సూపర్ భయ్యా, మామూలు లేదు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకొక సినిమా అయితే రావడానికి సిద్ధంగా ఉన్నదట. ఆ సినిమా స్టోరీ కూడా ఒక రేంజ్ లో ఉంటుందంటే భయ్యో, ఒక మైథలాజికల్ ని అలాగే ఒక హిస్టారికల్ కాన్సెప్ట్ ని రెండింటిని మిళితం చేసి ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి ఈ సినిమాలో మన జూనియర్ NTR భయ్యాని ఏ రకంగా చూపిస్తారో ఖచ్చితంగా మనం చూసి తీరాల్సిందే. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ లాంటిదో లేదా ఏదైనా ఒక అప్డేట్ నైతే కనుక ఇద్దాం అనుకుంటున్నారట మన కోసం, మన మీద ప్రేమతో. అది ఎప్పుడు అనుకుంటున్నారా? ఇప్పుడప్పుడే కాదండి, నెక్స్ట్ మంత్, ఇంకొక 10-15-20 రోజుల్లో, మేబీ మోస్ట్లీ 10-15 లోపే అయితే కనుక గ్లింప్స్ అయితే మన కోసం వదలబోతున్నారట. మరి యంగ్ టైగర్ భయ్య లుక్ ఎలా ఉంటుంది, త్రివిక్రమ్ గారు చేయబోతున్న కొత్త జోనర్ ఎలా ఉంటుంది అనేది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, అది మ్యాటర్. సో మరి ఖచ్చితంగా చూద్దాం ఈ రేంజ్ లో ఏ రేంజ్ లో ఉండబోతుందా అని. మరిప్పుడైతే మీకోసం దేవరా మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. మరి ఇంత ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆశ్చర్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనము నా సినిమా కబుర్లలో. జైలర్, ఈ సినిమా అంటేనే భయ్యా ఒక రేంజ్ మూవీ భయ్యా. మన చిన్నప్పుడు ఎప్పుడో శక్తిమాన్ చూసాము, రకరకాల సినిమాలు చూసాం కానీ భయ్యా, చాలా మంది సూపర్ స్టార్లందరినీ ఒకే చిత్రంలో చూడడం అనేది అదొక పెద్ద ఊహించడానికే చాలా పెద్ద ఊహే అది మాకైతే చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఈ కోరికని నిజం చేశారు భయ్య ఈ సినిమాతో. మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టి రజనీకాంత్ గారికి తోడుగా నిలబెడుతుంటే ఉంది భయ్యా. బో మామూలుగా లేదు భయ్యా, తెర మీద ఆ సీన్ చూస్తుంటేనే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా మామూలు వాళ్ళ, ఒక రజనీకాంత్ గారు, ఒక మోహన్ లాల్ గారు, ఇంకా ఎంతమంది భయ్యా, మన శివరాజ్ కుమార్ గారు, అసలు ఒక రేంజ్ సినిమా భయ్యా. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సినిమా గురించి. ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు జైలర్ కి సక్సెస్ఫుల్ గా రెండో పార్ట్నర్ గా తీసుకొస్తున్నారు భయ్య. ఆల్రెడీ సినిమా మంచి హిట్ వచ్చింది కదా, అందుకని జైలర్ 2ని మన నెల్సన్ భయ్య ఒక రేంజ్ లో డిజైన్ చేశారట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే భారీ తారాగణాన్ని నింపుతూ ఇంతకు మించి అనే రేంజ్ లో సినిమాలో కొన్ని సీన్స్ అయితే కనుక బాగా సీక్వెల్ గా చేస్తున్నారట. మరి ఈ సినిమా ఆల్రెడీ మనకి నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది అన్నట్లుగా ఇంతకు ముందు ఒక అప్డేట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకొని ఇంకొన్ని సీన్స్ ని బాగా తీర్చిదిద్దుతూ ఇంకా కాస్త పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఉండడం వల్ల దీన్ని కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉందట. అండ్ వన్ మోర్ థింగ్ భయో, ఈ సినిమాలో ఒక మన వింటేజ్ కొన్ని సీన్స్ కోసం మన అనిరుద్ధ్ భయ్య మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక టిపికల్ మ్యూజిక్ నేత కనుక క్రియేట్ చేశారట. మరి ఆ వింటేజ్ సీన్ ఏది, ఎవరి సీను, ఎవరి గురించి, అది ఎలా తీస్తారు అనేది అయితే కనుక తెర మీద చూసి మనం ఆనందించాలి. ఖచ్చితంగా ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం అయితే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ భయో, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను కూడా పెడుతున్నారట. మరి ఆ పాట ఎవరు పాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, అందులో మన రజనీకాంత్ గారు ఏ రకమైన స్టెప్పులు వేస్తారు అనేది తెర మీద చూసి ఎంజాయ్ చేద్దాం, అప్పుడు అందాం అంగప్పారే అని. ఏదేమైనా కానీ భయ్య, జైలర్ 2 మూవీ తొందరగా రావాలి, మన రజనీకాంత్ గారిని మళ్ళీ అలా చూసి మనమంతా

ఎంజాయ్ చేయాలి. అంతే కదా, అంతకు మించి ఇంకేముంటుంది భయ్యా? అదొక అద్భుతం, అది లెక్క. సో మరి ఇంత మంచి విషయం విన్న తర్వాత ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ పాటింటే బాగుంటుందిగా. అందుకే మీకోసం నిప్పు లాంటి పాటనైతే వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: శిఖరము చేరి నింగిని కోరు.
1: అదన్నమాట, అలా ఉండదు విషయం. మన రజనీకాంత్ గారితో మామూలుగా ఉండదు మరి. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో భయ్య, ఇప్పుడు దాకా మనము రాముడిని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలాగా మనకి చాలాసార్లు చూపించారు. మనకి నార్మల్గా రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారని, లేకపోతే హిందీలో ఒకలాగా, అదే ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలాగా ఎలా చూపించినా కానీ సో ఆ సినిమాలన్నీ మనము హిట్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే సినిమాలు బాగుంటాయి కదా. మరి ఇప్పుడు మన కోసం ఒక కొత్త తెర మీద ఒక కొత్తగా ఒక మంచి టెక్నాలజీని యూజ్ చేసి రాముడిని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన డైరెక్టర్ తివారీ గారు అండ్ టీమ్. ఇంతకీ ఈ సినిమాలో మన రణబీర్ కపూర్ గారేమో రాముడిగా, సాయి పల్లవి గారేమో సీతగా, యష్ అలాగే సన్నీ డియోల్ ఈ

అందరూ ప్రధాన పాత్రల్లో వస్తూ ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంట అనడం మర్చిపోయాను. ఈ సినిమా అనేది ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్నారట. మరి ఈ సినిమా లొకేషన్స్ కోసం గనక కొన్ని గ్రాఫిక్స్ తో కాకుండా రియల్ గా దాన్ని మన కంటి ముందు ఉంటే ఎలా ఉంటుందా అనే చూపించే ప్రయత్నం కోసం ఒక భారీ భారీ సెట్లేస్తూ కొన్ని రియల్ లొకేషన్ లో కూడా షూట్ చేస్తున్నారట. కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాలు అయినా కానీ మనకి ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూపించడం కోసం, రియలిస్టిక్ కోసం దాన్ని అక్కడ షూట్ చేస్తున్నారట. మరి చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో వస్తుందా అనేది. ఆల్రెడీ పార్ట్ వన్ కూడా కంప్లీట్ చేసుకుని మన కోసం దీపావళి రోజున విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తు అయితే మన ఏఆర్ రహమాన్ గారు ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ టోన్స్ ని అండ్ అలాగే కొత్త రకమైన టెక్నాలజీని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఈ సినిమాలో ఉన్నటువంటి నేపథ్య గానం కోసం ఆ బీజిఎంస్ కోసం ఒక హైలైట్ రేంజ్ మ్యూజిక్ అయితే ఆల్రెడీ ఇచ్చి ఉన్నారట. మరి దాన్ని కూడా మనకి ఈ మధ్యలో ఎప్పుడన్నా గ్లిమ్స్ గా కానీ టీజర్ గా కానీ వినిపిస్తే భయ్యా మామూలుగా ఉండదు భయ్యా, సినిమా బేసిక్ గానే ఒక రేంజ్ లో ఉంటుందన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇక ఇది కూడా యాడ్ అయితే బ్లాక్ బస్టర్ బొనాంజా భయ్యా, అసలు ఏమాత్రం తక్కువే కాదు. మరి చూద్దాం మరి ఎంత తొందరగా సినిమా పూర్తయి, ఎంత తొందరగా మనం ముందు తీసుకొస్తారా అని వెయిట్ చేద్దాం. అదనమాట సంగతి. మరి ఇంత మంచి విశేషాలు మీకు చెప్పిన తర్వాత ఇంకొక మంచి పాట వినిపిస్తే బాగుంటుంది కదా, అందుకే మీకోసం ఆది పురుష్ నుంచి పాట వినిపించేస్తూ నేను ఇక బై బై చెప్పేస్తున్నాం. తర్వాత మనం అంత కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమర్రి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. యాదమర్రి మండలం కండ్రిగ ప్రజావేదికలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్దమవుతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ విమానయాన సిబ్బందికి నోటీసు జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన రోజుగార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని సంజయ్ చెప్పారు. 4 రోజుల భారత పర్యటనకై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్లో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, రేపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రూబియో విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈరోజు 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

0: Bharti FM 101.3.
1: ఏంట్రా 5000?
2: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
2: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వల్మడియా ఫ్రెండ్స్, మనం తాటి చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మంచి మంచి ప్రోగ్రామ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ జస్ట్ భయ్యా ఒక 6 నిమిషాల కిందటే భయ్యా ఏఎం నుంచి పిఎంకి మనంతా మారాం భయ్యో. అంటే ఏం లేదు భయ్యా, ఉదయం నుంచి మధ్యాహ్నంకి వచ్చాము అని చెప్పానంతే, అంతమే చేయం లేదు. అందుకే స్టూడియో సమయం ఎంత తెలుసా, 12:06. సో మరి 12:06 అయిందంటే 12:01 అంటే మనమంతా చక్కగా మీకు తెలుసా ఏంటి మీకు తెలుసా అనే కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి చెప్పుకుంటూ చక్కగా ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరి ఇక లేట్ చెక్ని స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ని. ముందుగా అయితే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో మీకోసం వెల్కమ్ చెప్పేద్దాం ఈ ప్రోగ్రామ్కి. ఆ తర్వాత 1x1 మనమంతా మాట్లాడేసుకుందాం. మరి మీకోసం వచ్చేసిన సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ది మూవీ భగవంత్ కేసరి నుంచి విండో. ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రోల్ ఆఫ్ లైన్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా భయ్యా. మరి మీరంతా భగవంత్ కేసరి మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనకి స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ ని. సో భయ్యా, బేసిక్ గా చాలా మందికి కొన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఒకటి ఉంటుంది భయ్యా, అది మామూలు రేది కాదు భయ్యా, ఒక రేంజ్ భయ్యా. వెల్త్ సైకాలజిస్టులు అని ఈ మధ్యన అక్కడక్కడ ఈ పదాన్ని కాస్త గట్టిగానే ఉంటున్నాం భయో. ఇంతకీ వెల్త్ సైకాలజిస్టులు చేసే పని ఇందిరా భయ్యా, అసలు ఏంటి వీళ్ళు అని అంటే, కొన్ని బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు మరియు బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ మధ్యన బాగా వినిపించే పేరే ఈ వెల్త్ సైకాలజిస్టులు. వీళ్ళు ఏం చేస్తారంటే భయ్యా, కాస్త బాగా డబ్బున్న వారికి ఎదురయ్యేటువంటి ఒత్తిళ్ళు, ఆందోళన లాంటి కొన్ని మానసిక ఇబ్బందులు ఉంటాయట భయ్యా, వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే పెట్టుబడుల గురించి ఆర్థిక సలహాలు ఇస్తూ ఉంటారంట. అందుకే అంటారు మరి, డబ్బుంటే అన్నీ వస్తాయి అని, అందులో ఇది కూడాను. ఆయన ఆ మాత్రం ఉన్న తర్వాత ఏమాత్రం వస్తే మాత్రం వచ్చే నష్టం ఉంది, అన్నీ వాటంతటా ఏ చూసుకుంటూ ఉంటాయి అంటారా. సరే అలాగే కానిస్తాం, మీరు ఏదంటే అదే అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ తెచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినరో భాగ్యము విష్ణు కదా. ఈ మూవీ నుంచి ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తుండీ. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

నిజాయితీ వాటం వారి మెదడు కాస్త ఆ మెదడు పనితీరు కాస్త భిన్నంగా ఉంటుందంట భయ్యా. అందుకేనేమో వాళ్ళు చాలా వరకు సైకాలజిస్టుల రీసెర్చ్లో వారిని పరిగణలోకి తీసుకోరట. నాకు ఇది వింటుంటే నిజమేనేమో అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటారా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భయ్యా, వాడు లెఫ్ట్ హ్యాండర్ అనమాట. వాడు ప్రతిసారి నా రూట్ ఈ సపరేటు అన్నట్లు చేస్తూ ఉంటాడు ప్రతీది ఫ్యాన్ నీకై, కాకపోతే అప్పుడప్పుడే కాస్త అలా ఉంటుందన్నమాట. ఏదేమైనా కానీ భయ్య, లెఫ్ట్ హ్యాండర్స్కున్న డిఫరెంట్ వేరు భయ్యా. వాళ్ళ క్రికెట్ హ్యాండర్కైనా ఒక రేంజ్లో ఉంటుంది, వాళ్ళ రేటింగ్ చాలా బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏదైనా కానీ మనకన్నా కాస్త భిన్నంగా ఉంటారు అనడంలో అయితే కనుక ఏమాత్రం ఆశ్చర్యం లేదు. రీసెర్చ్లు కూడా ఏ చెప్తున్నాయట, అది విషయం. మరి మీకు కూడా ఎవరన్నా లెఫ్ట్ హ్యాండర్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేదా మీరే లెఫ్ట్ హ్యాండర్సా? లెట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మంచిదే ఎందుకన్నా కానీ. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య. ఈ మూవీ నుంచి ఈ కూల్ మెలోడీ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరింత ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మీకు తెలుసా కార్యక్రమంలో. బయ బేసిక్ గా భయ, ఈ కుడి చేతి వాటం వారితో పోలిస్తే ఈ ఎడమ

0: विविध भारती एफ एम 101.3।
1: आकाशवाणी कर्नूल केंद्रम శ్రోతలు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వింటూ ఉన్నారు. మరలా ఈ కార్యక్రమం కొనసాగింపు 12:40 వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं. जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
2: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పీఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారాన్ని విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్ సెయింట్ థెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన

కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ గ్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమాపేశాన్ని నిర్వహించింది. ఈ సమాపేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్ గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2 లక్షల

86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: Bharti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటంకం చేసి ఉంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటూ మరి ఇప్పుడింతకీ మీకు చెప్పబోతున్న విషయం ఏమిటి అంటే, హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అని పొద్దున లేవగానే ఎవరైనా చెప్పే మాటే భయ్యా. ఇది కేవలం మన మనుషులు మాత్రమే చెప్పగలిగిన మాటను అనుకునేవాళ్ళం ఇంతవరకు, ఇప్పటి వరకు. కానీ ఈ పొద్దున్నే లేగానే గుడ్ మార్నింగ్ చెప్పుకునే సంస్కృతి అంతా మనకు మాత్రమే కాదు భయ్యో, కొన్ని రకాల జంతువులకు కూడా ఉంటాయట. అవేంటో ఇప్పుడు మీకు చెప్తా. అవి జంతువులే కావచ్చు, ఇంకేమ పక్షులు కావచ్చు, ఏమైనా కానీ ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్తా భయ్యా. ఇదిగే మేడంటే, నీటిలో జీవించే కొన్ని నీటి గుర్రలు ఉంటాయి భయ్యా. అవి కూడా ఒక రకమైన శబ్దాల ద్వారా పొద్దు పొద్దునే నిద్రలు వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్లు, హాయ్లు, హలోలు చెప్పుకుంటాయట. ఒక్కోసారి ఆకర్షించడం కోసం రంగులు కూడా మార్చుకుంటాయట. అంటే మంచి కలర్ఫుల్గా కూడా తయారవుతాయట. అదే మనం వేసుకుంటాం చూసారు మేకప్లు, రంగురంగుల బట్టలు, ఆ మాదిరి అదన్నమాట సంగతి. కాబట్టి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మనం మాత్రమే అనుకున్నాం కాదండోయ్, మనలాగా చాలా పై ఉన్నాయన్నమాట అచ్చ మన మాదిరి అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే చేస్తుంది ఫ్రమ్ ది మూవీ గ్యాంగ్ లీడర్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నడి రోడ్డులోన చితిక మీద చితిక వేసరా, చితిక మీద చితిక వేసరా, నా వేలు చూడు. నడి రోడ్డులోన చితిక మీద చితిక వేసరా, అరే రెండయ్య రెండయ్య తింకపోతయ్య, ఎక్కడున్నారయ్య ఎప్పుడో సరయ్య, చితిక మీద తమ్ముడు, చితిక మీద చితిక.

ఉంటే పెళ్ళొద్దు అంటూనే ఆపేటి వాళ్ళుంటే తరిమి చూడరా, తల పొగరుతో ఎగిరే వాణ్ణి తరిమి కొట్టరా, ఆకలన్న వాడి ముద్దలాగుతుంటే ఎదురు తిరగరా, నిన్ను తగలక భయపడేలా తెగువ చూపరా.

0: ఇలాంటి పాటలకి స్టెప్ వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా.
1: అదేరా, ఇప్పుడు ఏం చించావు నీ ఈ పాటలు డాన్స్ లో? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
0: తెలియట్లేదే.
1: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు. వీళ్ళని చూస్తేనే
2: విరిచి విరిచి

0: ఇక్కడ ఎక్కడ పోవయ్య ఈ పక్కకు వచ్చారో ఇంజురే అవునయ్య కిటిక మీద కిటిక మీద తమ్ముడు చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసరా
1: ఏ చాలరా ఇప్పుడు ఏం పీకావు నీ హంగా.

0: chiti que mi, da chiti cabecera.
1: Well, dear friends, మనం తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనం మీకు తెలుసా కార్యక్రమంలో. భయ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది భయ, అంటే ఒక్కొక్క రకాలటువంటి ఎన్నో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం భయ. హీలియోఫిలియా వినడానికి కాస్త చిత్రంగా ఉంది కదా, కానీ దీని అర్థం ఏంటో ఎందుకు కూడా చెప్పేస్తాను భయ్యా. ఈ హీలియోఫిలియా అంటే సూర్యరశ్మి అంటే బాగా ఇష్టం ఉన్నవారు వాళ్ళకు ఉండేటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఇలా పిలుస్తారట. వీళ్ళు ఎప్పుడు వెలుగులోనే ఉండాలని కోరుకుంటారట. అంతేకాదు వీళ్ళు చాలా ఉత్సాహంగా ఆనందంగా కూడా ఉంటారట. వీరిలో చాలా మంది అందంగా కూడా ఉంటారట. ఇటువంటి వారు ఇప్పుడు కాస్త బయట బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, కాస్త చూసుకోండి మాస్టరు. కానీ మొత్తానికి ఈ హీలియోఫిలియా అదే ఉన్నవాళ్ళు చక్కగా వెలుతురులో ఉంటూ ఇంత మంచి లక్షణాలు ఉన్నాయంటే మంచిదే కదా భయ్యా. సో ఒకసారి చెక్ చేసుకుందాం మనకు కూడా ఇలాంటిది ఏమైనా ఉందో లేదో. అయినా చివరికి ఒక పదం ఉంది చూశారు, అందంగా కూడా ఉంటారు అని. కాబట్టి మనం రాపే పదం తర్వాత విషయాల తర్వాత మాట్లాడుకోదాం. అదనమాట సంగతి ఇదండి ఈనాటి మీకు తెలుసా. మరి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను, మీకు తెలిసినవి తర్వాత చెప్తారు. కానీ మొత్తంగా కనుక ఈ వాటితో ఈ కార్యక్రమం సమాప్తం. తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. ఈలోపు మీకోసం దానికి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుందో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. యాదమర్రి మండలం కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సూచించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్దమవుతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ విమానయాన సిబ్బందికి నోటీసు జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. చైనాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బొగ్గుగనిలో జరిగిన పేలుడి ఘటనలో మృతుల సంఖ్య 82 చేరింది. మరో 9 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. షాన్సీ ప్రావిన్స్లోని బొగ్గుగనిలో శుక్రవారం రాత్రి 7:30 గంటలకు గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈరోజు 3:00 టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10:00 టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు 3:00 విడుదల చేస్తారు. మచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ స్టేషన్ 2వ అంతస్తులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 1:06 అవుతుంది. మరి 1 గంట అవుతుందంటే మరి 1 to 2 మనమంతా ధీర అంటూ వీరవనితల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ కార్యక్రమం వీరవనితల కార్యక్రమం. మరి ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి ఆ వీరవనిత మామూలు వారు కాదండి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక స్త్రీ బ్రిటిష్ వారిని వాళ్ల చేతిలో ఉన్న ఆయుధాలతో సహా వదిలేసి మరీ పరుగులు పెట్టించగలిగారంటే మీరు నమ్ముతారా? ఒక స్త్రీ ఆవిడ ప్రసంగిస్తుంటే ఆ స్త్రీ ఉపన్యాసాన్ని వినకుండా ఉండాలని, అక్కడికి ఎవ్వరూ రాకూడదని బ్రిటిష్ వారు అడ్డుకుంటున్నారంటే మీరు నమ్మగలరా? ఒక స్త్రీ ఉపన్యాసం చేస్తుంటే ఆ మాటలు జనాలకి వినపడకూడదని బ్రిటిష్ వారు డప్పుల మూతతో అడ్డుకునే ప్రయత్నం చేశారంటే మీరు నమ్మగలరా? నమ్మి తీరాలండి, ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి. ఇంతకు మించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం నమ్మలేనివి, మనకి తెలియనివి. వాటన్నిటి గురించి మీకు చెప్పేస్తాను. ఇంతకీ ఎవరా స్త్రీమూర్తి అంటారా? చెప్తానండి, వారి గురించి కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎదుగు ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట తర్వాత

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ బ్రిటిష్ వారిని ఆయుధాలతో సహా పరిగెట్టించారు. ఒక స్త్రీ ఉపన్యసిస్తుంటే జనాలు రావకుండా బ్రిటిష్ వారు అడ్డుకున్నారు. ఒక స్త్రీ మాటలాడుతుంటే ఆ మాటలు జనాలకు వినిపించకుండా ఉండేందుకు డప్పుల మూతతో ఎన్నో అడ్డంకులను ఎదురయ్యేలా చేశారు. కానీ ఇవి ఏమీ ఆవిడని ఆపలేకపోయాయి. ఆవిలో ఉన్న ఆశయాన్ని, ఆమెకున్నటువంటి ఆ స్వాతంత్ర కాంక్షను అవేమీ అడ్డుకోలేకపోయాయి. ఇంతకీ ఎవరా స్త్రీమూర్తి? ఆవిడెవరో కాదండి, మన దువ్వూరి సుబ్బమ్మ గారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ స్త్రీ ఒక విప్లవం, ఈ స్త్రీ ఒక ఆశయం, ఈ స్త్రీ బ్రిటిష్ సైన్యానికి చెమటలు పట్టించిన ఒక మహాశక్తి. ఆవిడే మన తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం గ్రామంలో జన్మించినటువంటి దువ్వూరి సుబ్బమ్మ గారు. దువ్వూరి సుబ్బమ్మ గారు 1880 జన్మించారు. వీరి భర్త దువ్వూరి వెంకయ్య గారు, వారితో బాల్య వివాహం జరిగింది దువ్వూరి సుబ్బమ్మ గారికి. చిన్నతనంలోనే భర్తను కోల్పోవడం వలన చదువుకోలేదు. అయినా దువ్వూరి సుబ్బమ్మ గారి ఆశయం ముందు అవన్నీ ఎక్కడా అడ్డురాలేదు. వీరికి బంధువైనటువంటి వెంకట శాస్త్రి గారి వద్ద సాహిత్యంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత దువ్వూరి సుబ్బమ్మ గారు వారి అడుగులు, వారి ఆశయాలు అంతా స్వాతంత్ర ఉద్యమం వైపు అడుగులు వేశాయి. అలా వేసిన అడుగులు అక్కడితో ఆగిపోలేదు. అవి ఎక్కడ దాకా వెళ్ళాయి, అక్కడితో ఏం మొదలయ్యింది, అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటూ ఉన్నారు.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: ఉందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రభుత్వానికి సమక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
0: యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వమే భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ కే నిర్మాణ కే సంకల్ప కే సాథ్ ఆగే బఢ్ రహా హై ఔర్ ఏక వికసిత ఆత్మనిర్భర్ తక్నీకీ రూప్ సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర కో बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో కోటి మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000 పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
3: దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజుగారు మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తా వస్తా ఉన్నారు.
0: విశాఖపట్నంలో జరిగిన రోజుగారు మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగారు మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
4: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు నియామక పత్రాలు ఇస్తున్నాయి. ఈ కృతజ్ఞతలోనే ఇది 3వ రోజుగా 136 మంది ఈరోజు స్టేజ్ నుంచి నియామక పత్రాలు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

0: బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్టం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
1: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
0: రాష్టంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటా వచ్చాము. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్ గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్ల క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్ లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: పరిశ్రమల ఏర్పాట్లో వేగవంతమైన కార్యాచరణ, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్టం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: सवाल हम आपसे ये जानना चाहते हैं, इसका जवाब कि संगीतकारों में बताइए, ऐसे कौन से संगीतकार हैं जिन्होंने महिला युगल गीत गवाए और वो आपको याद हैं वो गाने, या वो गाने आपको बहुत पसंद हैं। जैसे आज हम चित्रगुप्त साहब के संगीत निर्देशन में ये जो महिला जुगलबंदी वाले गीत लेकर आए हैं, ठीक उसी प्रकार और भी संगीतकार हैं जिन्होंने बहुत सारे ऐसे गीतों की रचना की है. बताइए वो कौन कौन से गीत हैं. हमारे श्रोता ने लिखा है कि 1 बजे जब सुरीला सफर शुरू होगा तब सब कुछ स्पष्ट हो जाएगा, और श्रोता दिमाग पर कम जोर डाले, सुरीले गीतों का

0: పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: Good afternoon. This is Akashwani and I am Naresh Mago with the Midday News. The headlines. Prime Minister Narendra Modi distributes over 51,000 appointment letters to new recruits in various government departments. Says India is partnering with various countries across the world to provide opportunities, employment and global exposure to youth. Bihar government to recruit 1 lakh teachers in the state over next 5 years.

0: చందల్లో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వాలేకుమ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అర్చన చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాకా అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ సందడి చేయడానికి సిద్ధంగా ఉంటాం కదూ. మరి మింపుతో ఆ సందడి చేయించడం కోసం ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి సమాధానాలు చెప్పడం కోసం, మెసేజ్లు పంపించడం కోసం మీరంతా సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి తెలుసు కదా ఫ్రెండ్స్, నేను అడిగే ఈ ప్రశ్నల కోసం సమాధానాలు పంపించడానికి మీరు అంతర్జాలాన్ని వాడకుండా మనకున్నటువంటి సొంత మేధాశక్తితో, ఏంటి మనకున్నటువంటి మన మేధాశక్తితో మనకి అనిపించిన సమాధానాన్ని పంపిద్దాం. అలా మీరు నాకు సమాధానాన్ని పంపించాలి అంటే మీ వాట్సాప్ నంబర్ నుంచి 0866241414 ఈ నెంబర్కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి వాట్సాప్ చేసేయడమే. వెరీ సింపుల్ బట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ టఫ్. అది నాకు మీకు కాదు కదా, నా ప్రశ్న ఏదైనా కానీ మీ సమాధానం అంటూ ఒకటి దానికి తగ్గట్టుగా ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. సో మరిక స్టార్ట్ చేసేద్దామా ఇన్నట్టు మన ఈ సందడే సందడిని. ముందుగా మీకోసం రాబోతున్న మొట్టమొదటి ప్రశ్న, ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866241414 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అదన్న మాట సంగతి. అది కదా మరి విషయం. మరి వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తున్నదా లేక ఈ పాటల మధ్యలో మర్చిపోయారా? నాకు తెలిసింది గుర్తునే ఉంటుంది మీకు. ఇందుకే ఆ ప్రశ్న ఏమిటో మరొకసారి, ఎందరు ఎక్కినా విరిగిన మంచం, అందరినీ మోసే మంచం ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రుల్లో పంపించేస్తున్నారు వారి సమాధానాలను. చూద్దాం ఎవరెవరు ఎక్కడి నుంచో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, సందడే సందడి కార్యక్రమానికి స్వాగతం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకటి పంపించేశారు రైట్ ఆన్సర్తో. శుభ మధ్యాహ్నం అంటున్నారు కేదార్ వీరేష్ రాజోరి మండలం నుంచి సరైన సమాధానంతో. అస్సలాం వలైకుం అనవర్ బాయ్ అంటున్నారు, వలైకుం అస్సలాం బాయ్, ఎలా ఉన్నారంటున్నారు. క్షమమేనా? నేను క్షమమే, మీరు క్షమమేనని తెలుస్తున్నాను. సందడే సందడికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా భవాని పేట గ్రామం నుండి కామారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ ఇస్ అంటూ, భయ్యా ఇది కాస్త రాంగ్ ఆన్సర్ భయ్యా. తదుపరి కర్నూలు జిల్లా నుంచి ముజఫర్ నగర్ నుండి రామా కార్తిక వెన్నెలవల్లి పంపించేశారు రాంగ్ ఆన్సర్ తో విత్ ఫైర్ సింబల్ ఆల్సో. పెడన జోగానందరావు కాలనీ నుంచి చెప్పలరాజు గారు పంపించేశారు హౌ భయ్యా కాదుగా. మండూరు నుంచి మధుకుమార్ లక్ష్మీదేవి పంపించేశారు అర్థం కాలేదు భయ్యా. అన్వర్జీ అస్సలాం వలైకుం అంటున్నారు, వలైకుమ్ అస్సలాం బాయ్, మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జునై జైనుద్దీన్ గారు, స్నేహ భాను జైనుద్దీన్ గారు. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ రాంగ్ ఆన్సర్ సార్, అద్భుతం. తదుపరి భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి పంపించేశారు ఆహా ఆగుతాంగా రాంగ్ ఆన్సర్ కాబట్టి. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్లగొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజు అనుకో ఫ్యామిలీ అంటూ పంపించేశారు. ఎంతమంది కలిసి టీం వర్క్ చేశారంటే ఖచ్చితంగా ఇటు నుంచి వచ్చే సమాధానం అద్భుతం, ఒక మహా అద్భుతం అయి ఉంటుందని ఆశించారండి. ఆశించడం కూడా మనం తప్పేనా అండి, ఎందుకంటే అది రాంగ్ ఆన్సర్ కదా. తదుపరి నమస్తే ఆర్జే సార్ అంటున్నారు, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఎంత అద్భుతంగా ఉందండి మీ పేరు, ఓ సీత అన్నట్టు. కానీ ఇది రాంగ్ ఆన్సర్ కదండీ.

तदुपरि తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి అంటూ పంపించేశారు. ట్రైన్ బస్ ఆన్సర్ అంటూ పంపించేశారు. భయ్ మీరు ఇన్ని పంపించారు కానీ నాకెందుకు అక్కడ మీరు పంపించిన దాంట్లో నాకు సమాధానం కనబడలేదు భయ్యా. జమలయ్య పంపించేశారు దొడ్డుదేవరపాడు నుంచి రాంగ్ ఆన్సర్. రాజ్యోలు నుండి బోరెలు జయనగర్ పంపించేశారు. ఒక రాంగ్ ఆన్సర్, ఒక రైట్ ఆన్సర్. తదుపరి హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి పంపించేశారు. మరి ఇంటి ముందుకు పంపించినా ఇంటి వెనక పంపించినా అదైతే రాంగ్ ఆన్సర్ అండి, కాబట్టి మనం ఏం చేయలేము. తదుపరి దమ్మోజు మధుసూదనాచారి పంపించేశారు అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. నమస్కారం సార్, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చేస్తారు మరి అంటూ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు, రైట్ ఆన్సర్. హాయ్, మై నేమ్ ఈస్ పి జానకి రామ్ అంటూ పంపించేశారు నందిగామ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సులోచన కరీంనగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద గురు పంపించేశారు, రైట్ ఆన్సర్ అని. చిలుక నారాయణ అనసూయ అనుకో ఫ్యామిలీ పంపించేశారు జనకంపేట నిజామాబాద్ నుంచి, ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ కలిపి. నెక్స్ట్ శ్రీరామదాసు కృపాచార్య అనిత సాయి వర్షిత్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు సికింద్రాబాద్ ఓల్డ్ ఆలవాల నుండి, రాంగ్ ఆన్సర్ అని. గణేష్ రాజు పంపించేశారు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. ఎన్ పార్థసార్థి గారు పంపించేశారు సిద్దపేట నుంచి, రైట్ ఆన్సర్. హాయ్, అంకయ్య గడ్డం బందారుపల్లి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి గారు రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. జరుబోతుల బుచ్చయ్య గారు పంపించేశారు హన్మకొండ జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. వావ్, చిన్నబాబు గారు అంటే వచ్చేస్తారండి, పిలిపించేద్దాం, వచ్చేస్తారు. అందివేలో ఉన్నాడు చిన్నబాబు కూడా. లతా ఫ్రమ్ వ్యూ నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ అండి. సాయి కుమార్ పృథ్వీ నాందివిక్ అనుకో ఫ్యామిలీ, ఆహా ఏం లిస్ట్ పెట్టారు భయ్యా, కానీ ఇంత సమాధానం ఎక్కడుంది? ఉంది ఉంది భయ్యో, కింద ఉంది. ఎంతమంది టీం వర్క్ చేశారంటే రాంగ్ రైట్ ఆన్సర్ వచ్చి ఉండదు అనుకున్నాను, కానీ రాంగ్ ఆన్సర్ కాకుండా రైట్ ఆన్సర్ పంపించారు భయ్యా, ధన్యవాదములు. తదుపరి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ రెయిన్బో అంటున్నారు నవీన్ అండ్ రజిత నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇట్స్ రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు, పడవ. ఆహా కాదుగా, నేను పడవ రైట్ ఆన్సర్ అంటే అందరూ నన్ను పోరా బడవ అంటారు, ఎందుకు పోయా ఇది. నెక్స్ట్ తదుపరి జి రెడ్డిని పంపించేశారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి, సమాధానం, రైట్ ఆన్సర్ అండి. ఓయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు కుసుమ అంబటి నగర్ నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. స్వాతి మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అండి అంటున్నారు. వావ్, ఇందాక ఒక చిన్నబాబు అన్నారు, సరేలే అనుకున్నాను. మీరు స్వాతి మేడం అన్నారేంటండి? ఐఎమ్ అన్వర్, దిస్ ఇస్ మేల్, యు నో హౌ. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోల్ శివదాసురెడ్డి తిరుపతమ్మ గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ పంపిస్తూ కూడా వెలిపించేశారు భయ్యా. తదుపరి ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్కసారి సమాధానం అండి, మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు, రెండోసారి అయితే కష్టమైపోద్దండి, అది మ్యాటర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మళ్ళీ పంపించేసారు, కరెక్ట్ చేసుకున్నారు, రైట్ ఆన్సర్. కాకపోతే ఒక్క ప్రశ్నకి ఒకసారి సమాధానం అండి, ఒక మెసేజ్ మాత్రమే. శబానా పంపించేశారు పెద్దగూడెం నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి మోహన్ రావు లీలావతి పంపించేశారు కప్పలదొడ్డ నుంచి, రాంగ్ ఆన్సర్. పెట్టిన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఇప్పుడు ఇందాక రాంగ్ ఆన్సర్ చెప్పి మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తే ఎట్లాగా, ఇస్తాం అనుకున్నారా? ఇవ్వంగా, ఆహా ఫస్ట్ ఇస్ ఫస్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్కసారి అవకాశము. నల్గొండ జిల్లా చిత్రాలయం నుంచి దమ్మోజు వెంకటాచార్య గారు మరలా పంపించేశారు. తదుపరి ఏదో ఆన్సర్ రైట్ అనుకుంటూ పంపించేశారు సీతా మహాలక్ష్మి గారు, ఈసారి రైటే అండి, ఇందాక రాంగే కదా. పాలం పోలయ్య గారు పంపించేశారు ఆలగడ్డ నుంచి, ఆహా సారీ భాయ్, మీరు ఇందాక పంపించేశారు, ఓకే రాంగ్ ఆన్సర్ భయ్ మీరు పంపించింది. తదుపరి నరేష్ కర్నూలు నుంచి పంపించేశారు, ఏంటది ఇంకా ఏం రాలేదే మీరు పంపించింది,

అయితే మంపలేదు అంగూట. అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సంధ్యా, ధీరాజ్ అండ్ ప్రతీక్ ఫ్రమ్ నాగల దిన్నే రౌంగ్ అండ్ సర్బయ్య. అరుగు అంటున్నారు శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ అధోని నుంచి. మీరు ఏ స్టేట్ నుంచి పంపించినా కానీ భయ్యా అది రౌంగ్ ఆన్సర్ భయ్యా. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటో చెప్పేయమంటారా? విప్పేస్తా, ఆ గుట్టు నేనే విప్పాలి కదా. ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం ఏమిటది? భూమండి నేల, మన భూదేవి తల్లి అంతే కదా. మనం అందరం ఈ భూమి మీద కూర్చుంటాం, ఈ భూమి మీద నించుంటాం, ఈ భూమి మీదే పడుకుంటాం. కాబట్టి ఎంతమంది ఎక్కినా కానీ విరగని మంచం కదా, అందరినీ మోస్తూనే ఉంది కదా, అందరినీ మోసే మంచమే కదా. అదన్నమాట సంగతి. ఆ ప్రశ్నకి ఈ సమాధానానికి జస్టిఫికేషన్ కుదిరేసింది. కాబట్టి మీరందరూ ఎవరు రైట్ పంపించారు, ఎవరు రాంగ్ పంపించారు ఒకసారి చూసుకోండి, తదుపరి ప్రశ్న కోసం సిద్ధపడిపోండి. అదన్నమాట సంగతి. మరి ఇక తదుపరి ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాము. ఏమిటి ఆ ప్రశ్న అంటే, వీళ్ళొక ఐదుగురు అన్నదమ్ములండి, మహా మంచి మనలాగే మంచోళ్ళు. వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నవాడు మహాముదురండోయి గడుసు. వీరిలో అందరికన్నా చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు. అది మ్యాటర్. క్వశ్చన్ అర్థమైందా? మరలా చెప్పేస్తాను వినండి. వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములండి, వీరిలో అందరికన్నా చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు. ఆ ఎవరా చిన్నోడు పెద్దోడు? మీకు గనక తెలిస్తే 0866243814కి వాట్సాప్ చేసేయండి. మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి పంపేయండి అంతే. ఇప్పుడు రాబోదని పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనిట్ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని దేశవ్యాప్తంగా 51,000 పైగా నియామక పత్రాలను ఈ రోజు అందజేశారు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగంగానే సంజీవని కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రజావేదికలో ప్రసంగించారు.

కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ రోజు నుంచి ఒక రాష్టం ఒకే రీతిలో పరిశుభ్రతే లక్ష్యం అన్న నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహిస్తోంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ అధ్యక్షతన బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ 2వ సన్నాహక సమావేశాన్ని నిన్న ఢిల్లీలో వర్చువల్ విధానంలో నిర్వహించారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అన్న అంశాల క్రింద ఉమ్మడి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య నిరంతర సహకారం ఉండాలని ఆమె తెలిపారు. విద్యా వైద్య రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలో కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులు, 221 మండలాల్లో ఒక మోస్తరుగా వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: పోగా.
1: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
5: వస్తున్నా. అమ్మా ఇషు.
4: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
5: అమ్మా ఇంకా పడుకోలేదా?
6: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
5: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
4: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
7: అదన్నమాట సంగతి మామూలు కూడా మనతో. మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎవరైనా కానీ ఒక్కసారి ఆకాశవాణి కార్యక్రమాలను విన్నారంటే ఇక దానికి ట్యూన్ అయిపోవడం, ఫ్రెండ్ అయిపోవడం ఖాయం. అదన్నమాట సంగతి. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరంతా సందడే సందడిలో మనం అడిగే ప్రశ్నలకు మీ సమాధానాలతో సిద్ధంగా ఉన్నారు కదూ? ఇందాకటి నేను అడిగిన ప్రశ్న గుర్తున్నదా? వీళ్ళు 5 అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు, ఎవరా వాడు అని అడిగాను. మరి దానికి మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు, ఎక్కడి నుంచి అంటే పంపించేశారు మనకి మన మిత్రులు ఎవరు?

ఎవరు ఎక్కడ నుంచి అంటే కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రాఘవేందర్ మదన్ కుమార్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. పేడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. కరకరా ఫ్రెండ్ బెడర్ నుంచి. రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెలి జయనగర్ పంపించేశారు. రైట్ ఆన్సర్. పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు శశికళ ఫ్రమ్ నాగలదిన్నె. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్యాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. జరుబోతుల బుచ్చయ్య గారు పంపించేశారు హనుమకొండ జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు కడప జిల్లా. రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధపట మండలం నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద గురు పంపించారు. రైట్ ఆన్సర్. బేబే సుబ్బు కృష్ణ జిల్లా నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి అక్కరపాక నుండి రమ. రైట్ ఆన్సర్. నూనె నుండి శుభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ అనుకో ఫ్యామిలీ పంపించారు నిజామాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. కుస్మ అంబటి నగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తదుపరి గణేష్ రాజు కొనపూర్ నుంచి. రైట్ ఆన్సర్. హైదరాబాద్ గణేష్ వేదవతి. రైట్ ఆన్సర్. దమ్మోజు మధుసూదనాచారి శ్రీవణి అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. దస్తకని సంధ్యా ఫ్రమ్ పుద్దుటూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. హాయ్ నా పేరు తులసి మౌనిక జయంత్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. మై నేమ్ ఈస్ పియర్ శేఖర్ రావు. ఆన్సర్ ఈస్ పెళ్లి కొడుకు ఫ్రమ్ చీరాల. భయ్యా ఎలా భయ్యా ఇంత మంది రైట్ ఆన్సర్ చెప్తే నేను ఒక్కడన్నా రాంగ్ ఆన్సర్ చెప్పకపోతే బాగుండదు అన్న ఉద్దేశంతో పంపించారు కదా. అర్థమవుతుంది భయ్యా ఆ సమాధానంలో మీ ఇంటెన్షన్ అర్థమవుతుంది. తదుపరి అనంతపురం నుంచి అనురాధ పంపించేశారు. అనురాధ గారు రైట్ ఆన్సర్ అండి. నమస్తే ఆర్జే సార్ ఆన్సర్ ఇస్ అంటున్నారు. రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. సార్ మీరు పంపించిన దాంట్లో క్లారిటీగా ఆన్సర్ అక్కడ మిస్ అయిందండి కానీ అందులోనే ఉంది ఒకసారి వెతకండి. తదుపరి భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత సంతోష్ కుమార్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్. చిన్నబాబు గారికి నమస్కారం అండి అంటున్నారు. సార్ నేను చిన్నబాబు కాదండి అన్వర్నండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు ఆన్సర్ ఇస్ అంటున్నారు. అగ్గిపెట్టులో ఉన్న పుల్లలు చిన్నవి అయినా పెళ్లికి మాత్రం పెద్దపీట అగ్నిపూలు. వావ్ వాట్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండి. బట్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు కృపాచారి అనిత అనుకో ఫ్యామిలీ పంపించేశారు సికింద్రాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు. రైట్ ఆన్సర్ ఈజ్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిని గారు పంపించేశారు అనుకో ఫ్యామిలీతో కలిపి. రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అండి అంటున్నారు. దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ గారు. రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి గారు పంపించేశారు సిద్దిపేట నుంచి. రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. శభానా పంపించేశారు పెద్దగూడెం విలేజ్ నుంచి వనపర్తి డిస్టిక్. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సాయి పృథ్వీ నాద్విక్ అనుకో ఫ్యామిలీ మొత్తం కలిపి పంపించేశారు రైట్ ఆన్సర్ని. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు లతా ఫ్రమ్ వియూర్ నుంచి. రైట్ ఆన్సర్తో. తదుపరి కానుగుల గోపాల్ ఖడాల్ హైదరాబాద్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్తో. నరేష్ కర్నూలు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి హాయ్ ఎంకయ్య గడ్డం పంపించేశారు బందరుపల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు సూర్య రమ హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పంపించేశారు కృష్ణ సంతోష్. రైట్ ఆన్సర్. తిరుగుదిల వెంకట సుబ్బారావు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్ అని వినుకుండా నుండి
సుబ్రహ్మణ్యాచారి.

Gelsmi pembaca right answer. Tadupari Bhimeshwar Rao from Pedro Nunchi, right answer. Urokonda Nunchi Ishwaraya, right answer. Hi sir, this is Raji from Karnool Nunchi, question 80 sir. Wow, idendi adbhutam. Inni prashnalaku samadhanalu chadivani chusaru, ఎక్కడెక్కడ లేదండి అద్భుతం. ఇది అద్భుతం. నేను ఇంత చెప్పిన తర్వాత రైట్ ఆన్సర్లు కూడా మనవాళ్ళు చెప్పేస్తున్నారన్నా కానీ క్వశ్చన్ ఆన్సర్ అడిగారు చూశారు ఖచ్చితంగా అంటే అద్భుతం. మాలన్బి కర్నూలు నుంచి పంపించేశారు క్వశ్చన్ ప్లీజ్ సార్ అంటూ. అందుకే అండి అనేది పాఠం చెప్పేటప్పుడు క్లాస్కి అందరికంటే ముందే వెళ్ళాలి అంటారు, కానీ మనం ముందే వెళ్ళి లాస్ట్ బెంచ్ కూర్చుంటే ఎట్టా ఎట్టకి ఉండదు మరి. పర్లేదులేండి చెప్పేస్తాను. ఏంది భయ్యా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నోడు నాడు చూశారు ఆడు మహాధోలుడు మనలాగా, కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు, ఎవరా చిన్నవాడు అని అడిగాం. దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాన్ని మ్యాక్సిమం 99.99% పీపుల్ రైట్ ఆన్సర్ పంపించారండి. వావ్, వాట్ ఎ టీమ్ వర్క్ బ్రదర్. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే చిటికిన వేలు. అవును భయ్యా, మరి పెళ్లి చేసినప్పుడు చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తారు కదా, అదనమాట సంగతి. అది మనందరికీ కొన్ని కొన్ని విషయాలు బాగా మర్చిపోలేని అంటూ కొన్ని ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి కాబట్టి నాకు తెలిసి అందరూ అదే రైట్ ఆన్సర్ చెప్పారు అందుకే ఐ థింక్ అనుకుంటున్నా. కాకపోతే మనం ఏం చేయలేం, అది మ్యాటర్. మరి ఇక మూడో ప్రశ్న మీకోసం ముచ్చటగా. కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది? ప్రశ్న మరొకసారి, కడుపు నిండిందా, కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243414 కింద వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

పాటగాళ్ళు పాటగాళ్ళు అంగమైన వేటగాళ్ళు హద్దులేవీ లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారీ

మనమును పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు. వీళ్ళేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు బతకాడు, చెడుకెప్పుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అందులేవి లేనివాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, చాలా

తగాళ్ళు కాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేదు లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చాలా.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు థాట్స్ రూమ్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. అందరూ కొరతనంలో ఇలాగే ఉంటుంది, ఇలాగే చేద్దామనుకుంటారు, అనుకుంటావు అంతే, కానీ అలా మనకుండదు. రజనీకాంత్, కమల్ హాసన్ అలాంటి వాళ్ళకి ఉంటదయ్యా, మనకు ఉంటదవయ్యా. జస్ట్ మనం ఇట్లాంటి విని ఆనందించడం వరకే మన పని, అదనమాట సంగతి. సో ఫ్రెండ్స్, మరి మీరంతా విటు ఎంజాయ్ చేస్తున్నారు కదా చక్కగా సందడి సందడిని. ఇందక్కడ ఒక ప్రశ్న అడిగాను, గుర్తు ఉన్నదా? కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సంబంధాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడ నుంచో, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు. మూడిట్లో ఒకటైతే సరైన సమాధానం ఉందమయ్యో, కానీ అదేంటనే తర్వాత చెప్తా. తదుపరి, భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెటర్ నుంచి రైట్ ఆన్సర్. గడిగే తిమ్మప్ప మరియు సరోజా గారు ఎమ్మిగనూరు నుంచి పేర్లు పంపించారు భయ్యే. మరి సమాధానం ఏది? హౌ ఇట్లాగా? కుక్కల గ్రామం నుండి అరవింద గురు. రెండిట్లో ఒకటి సరైన సమాధానం ఉంది భయ్యా, అది ఏదైనా తర్వాత చెప్తా. క్యాదర్ వీరేష్ రాజవేలి మండలం నుంచి రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించేశారు, నిప్పు అంటూ. హౌ భయ్యా, దానికి ముందు మాత్రం రైట్ ఆన్సర్ అయ్యా. తదుపరి, కర్నూలు ముజాఫర్ నగర్ నుండి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు. నాలుగిట్లో ఒకటి రైట్ ఆన్సర్ అయ్యా, అదేం తర్వాత చెప్తా. రాజుల నుండి బోరెల్లి జయనగర్ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుండి సుబ్బరామయ్య పంపించేశారు. లేదు భయ్యా, చెప్తాగా తర్వాత ఖచ్చితంగా ఇది అయిపోయాక. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు పంపించేశారు, సరైన సమాధానం. మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు సూర్య రమ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకి నా సమాధానం అంటున్నారు తేజేశ్వరి శ్రీనివాస విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించేశారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడే ట్యూన్ చేశారంటూ, రైట్ ఆన్సర్. ది ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి. గోర్లఖాన్ పంపించేశారు, గోర్లఖాన్ దొడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప జయమ్మ గారు పంపించేశారు, ఆన్సర్ చెప్పులు అంటూ. హౌ భయ్యా, కాదుగా. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఆకలి అన్నం తిన్నాక మనిషి లేచి నిలబడతాడు, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి, దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ. కాదు భయ్యా. తరువాత మాలన్బి కర్నూలు నుంచి పంపించేశారు,

మనవడు అంటూ, కాదు భయ్యా తదుపరి రైట్ ఆన్సర్ పంపించేసారు జరుపుతల బుచ్చయ్య గారు. తదుపరి పాలం పోల యాలగడ్డ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి అనుకుని హరిక రైట్ ఆన్సర్. ఆల్మాస్ గూడెం నుంచి దమ్మోజు మధుసూదనాచార్య అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు మీ మాటలు చల్లగా ఉన్నాయి, మాకు మాత్రం ఎండలో మార్చేస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం శెట్టి సూరిబాబు నుంచి సమాధానం. కడుపు నిండగా లేచి నిలబడేది తీరుపు అనుకుంటున్నాము. గురుగారు ఈ మాటలు ఖచ్చితంగా నేను చిన్నబాబుకు చెప్తాను, వచ్చిన తర్వాత మనుడు బాగా ఆనందపడతాడు. మీరు చెప్పిందైతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు కోనాపురం నుంచి రాంగ్ ఆన్సర్, సారీ రైట్ ఆన్సర్ అండు. ఒకటి ఉంది ఇందులో, మై నేమ్ ఇస్ పిఆర్ శేఖర్రావు ఫ్రమ్ చీరాల, ఆన్సర్ ఈజ్ మనవడు అంటూ. మానవుడు సారీ మానవుడా ఏమో అండి. ఈ ఇంగ్లీష్లో వచ్చిన ప్రాబ్లం ఇదే అండి, దేనికి దీర్ఘం ఉంటుందో దేనికి దీర్ఘం ఉండదు అర్థం కాదు. తదుపరి సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల్ల, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు కృపాచార్య అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్. సారీ అన్వర్ గారు, స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటున్నారు, ఏం పర్లేదండి, ఎట్లా అండి మనకి ఎన్నో ఉన్నాయి కానీ పర్లేదు. లతా ఫ్రమ్ వ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా నుంచి గోనుగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కాకపోతే ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ పూర్తి స్థాయి కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి ప్రవళిక పంపించేశారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మోని గ్రామం నుండి వెంకటేష్ హేమలత, థ్యాంక్ యూ సార్ చాలా మంచి పాట వినిపించారంటున్నారు. నేను వినిపించాను సరే అండి, మీ దగ్గర నుంచి సరైన సమాధానం నాకు వినిపించాలి కదా, కనీసం కనిపించట్లేదేంటి. నెక్స్ట్ మొక్క అంటున్నారు శ్రీధర్రావు గారు, మొక్కే కదా అని పీకేస్తే అంటే గుర్తొస్తుంది అయ్యా, కానీ ఇది రాంగ్ ఆన్సర్ కదా. రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగల గోపాల్ పంపించేశారు రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లెల నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. హాయ్ అంకయ్య గడ్డం నుంచి బందరుపల్లి నుంచి అంటున్నారు, నెల్లూరు డిస్టిక్ నుంచి సైకిల్ అంటూ. సైకిల్ కాదుగా, దాని ముందు పెట్టిన సమాధానం కూడా కాదండి. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆన్సర్ అంటూ పంపించేశారు వాషా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుంచి రాంగ్ ఆన్సర్. పీడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ భయ్యా మా అందరితో కుర్రాళ్ళ కుర్రాల పాటతో డ్యాన్స్ చేయించాలంటున్నారు, నాకు కొన్ని కనబడవండి, కొన్ని వినబడతాయి కదా అందులో ఇదొకటి అనమాట. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, ఇందాక వచ్చే పంపారు కదండి. లోషిత నూజివీడు నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. రాజేష్ అంబికా ప్రేమ్ సాయి పంపించేశారు రాంగ్ ఆన్సర్. చిత్రా జిల్లా నుంచి వరలక్ష్మి దమ్మోజ్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటున్నారు ధీరజ్ హైదరాబాద్ నుంచి. మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు దాసరిపాల నుండి శివ పూలుదాసు గారు రైట్ ఆన్సర్. రాజీవ్ ఫ్రమ్ కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. ముజఫర్ నగర్ నుంచి దేవేంద్రబాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. నెక్స్ట్ సార్ మీ యాంకింగ్ సూపర్ అంటున్నారు, మళ్ళీ టాలెంట్ కమల్ హాసన్ లాగా కర్నూలు అంటున్నారు, ఏంటో గురుగారు అర్థం కాలేదండి, కానీ ఏదో ఇచ్చారు పుచ్చుకుందాం. అనురాధ తులసి రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ, ఇంతకీ మన ప్రశ్నకు సమాధానం అయితే ఇందులో లేదు అదనమాట సంగతి. ఇంతకీ మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి, అంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అయ్యా తొంద ఇందులో నాకు తెలియదు భయ్యా. ఇంతకీ చూద్దాం, కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరైతే అని అడిగాను. కొంతమంది నీళ్ళన్నారు, నిప్పన్నారు, మానవుడన్నాడు, మనవడన్నారు, తర్వాత బెలూన్లు అన్నారు, సైకిల్ టైర్లు అన్నారు. అహో మామూలు కాదు భయ్యా, మనకు తెలిసిన పదాలన్నీ ఉపయోగించి పెట్టేశాము, ఏదో ఒకటి రైట్ కాకపోదా అనుకున్నారేమో కానీ ఏ రైట్ కాదుగా. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే కొంతమంది పంపించేశారు గోనె సంచి అంటూ, సంచి అంటూ ఏదైనా కానీ సంచి ఇస్ ద రైట్ ఆన్సర్ భయ్యా, దాని ముందు ఏదైతే ఉండని అదనమాట సంగతి. ఎందుకంటే సంచిలో ఏమైనప్పుడు ఏముంటుంది, అది అలా ముడుచుకుంటుంది.

దానిలో మనం సరుకులు కానీ ఏమైనా వేసామనుకోండి, డింగా నిండిపోద్ది కదా, లేచిన పడుద్ది కదా, అదనమాట సంగతి. సో నా ప్రశ్నకి సమాధానానికి జస్టిఫికేషన్ బాగానే కుదిరింది లింక్ అనుకుంటూ ఈ ప్రశ్నకి ఇంతటితో బై బై చెప్పేద్దాం, మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఏమిటది దాన్ని ముట్టుకోకుండానే దాన్ని ముక్కలు చేసేయవచ్చు? ప్రశ్న మరొకసారి, దాన్ని ముట్టుకోకుండానే దాన్ని ముక్కలు చేసేయవచ్చు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిస్తే 08664 3814 కైతే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు కూడా వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? దీన్ని ముట్టుకోకుండానే ముక్కలు కూడా చేసేయవచ్చు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడ నుంచో ఏంటో చూసేద్దాం. ఎవరు పంపించారు ఎక్కడ నుంచి అంటే, కేదార్ వీరేష్ రాజవారి మండలం నుంచి పంపించేశారు వెళ్ళిపాయ అంటూ. హౌ భయ్యా, శాంతినగర్ నుంచి ఒక ఎక్కడ పంపించేశారు? కాస్త బరువైన సమాధానమే కన్సిడర్ చేసేయచ్చు భయ్యా. ఈ మాత్రం సమాధానం పంపించామంటే ఏమాత్రం బరువు ఉందా? ఐ కెన్ అండర్స్టాండ్ భయ్యా. కర్నూలు జిల్లా ముజాఫర్నగర్ నుండి అనురాధ తులసి అనుకో ఫ్యామిలీ పంపించేశారు. సేమ్ కంటెంట్ భయ్యా. రైట్ ఆన్సరే భయ్యా. దాక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి ఆన్సర్ ఈజ్ లిడ్ లిడ్డా లీడా. ఏందో అండి ఈ ఆంగ్లానికి తెలుసుకుని వచ్చే పద అర్థం కాదు. మొత్తంగా అయితే రాంగ్ ఆన్సర్ భయ్యా. కలకరా ఫ్రమ్ పెట్రోల్ నుంచి పంపించేశారు. కొద్దిగా రాంగ్ ఆన్సర్ భయ్యా. దీన్ని ముట్టుకోకుండా ఎట్టా పలకూడతాం, ముట్టుకోవాల్సిందేగా. ఏదో రకంగా ముజాఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి పంపించేశారు దేవేంద్ర బాబు. ఐస్ ఏమన్నా ఏదైనా ముట్టుకోంది, ఏదో అంత ముట్టుకోవాలిగా, కానీ ముట్టుకోకుండా పగలగొట్టచ్చు అన్నది విషయం. ఇక్కడ వరలక్ష్మి సంధ్య పంపించేశారు నాగల దినడు నుంచి. రైట్ ఆన్సర్.

కొంకల గ్రామం నుంచి అరవింద గురు. రైట్ ఆన్సర్ దేవసేన తిరుపతి నుంచి. ఏం ప్రశ్నలు వేస్తున్నావయ్యా, గందరగోళంగా ఉంది. వద్దండి, గందరగోళంగా ఉంది కదా అని చెప్పి గోళ్ళు ఇచ్చి కుట్టేద్దురు. వద్దు భయ్యా, నేను కొంచెం ఇచ్చేస్తాను భయ్య సమాధానం సరిగ్గా. ఇప్పుడు నెక్స్ట్, మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం అంటున్నారు. తేజేశ్వరి శ్రీనివాసులు అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించేశారు. కాస్త రైట్ ఆన్సర్ అయ్యా, కాబట్టి మీరు కొంచెం వివరంగా అనుభవంతో పెట్టినట్టున్నారు. సింగిల్ వర్డ్లు చెప్పండి, రైట్ ఆన్సరే. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు. కరెక్టే గురు గారు, మీరు పంపించిన దాంట్లో ఒక లాజిక్ ఉంది, ఎందుకంటే నో మ్యాజిక్, క్లియర్గా చెప్పేశారు కాబట్టి. అన్వర్ జి ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిషిక. రాంగ్ ఆన్సర్. తదుపరి, నాయన తికమక్కగా ఉందయ్యా, ఏందయ్యా ఇది అంటున్నారు. ఏం పర్లేదు గురువుగారు, ఇచ్చేద్దాం మనం, ఏం పర్లేదు ఇచ్చేద్దాం క్లారిటీగా. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. చిరబాబు గారు సదరే సదరిలో మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ పంపించేశారు. చిరబాబు గారు చెప్పుడు ఖచ్చితంగా చెప్తారండి, నోట్ చేసుకుంటారు. మీరు పంపించింది అయితే ఓకే, ఇందో ఒక రైట్ ఆన్సర్ ఉంది. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు సూర్య రమ హైదరాబాద్ నుంచి. రాంగ్ ఆన్సర్ అనొచ్చు, రైట్ ఆన్సర్ అనొచ్చు, 50-50 ఆన్సర్ ఇది. నెక్స్ట్, వంశీ రాజు పంపించారు గుంటూరు నుంచి. చాలా బరువైన సమాధానం, రైట్ ఆన్సర్. అన్వర్ గారు నా సమాధానం అంటూ పంపించేశారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్ విత్ బిభత్సమైన క్లారిఫికేషన్తో. గణేష్ రాజు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి, రైట్ ఆన్సర్. ఇందాక ప్రశ్నకి సంచి కంటే బెలూన్ అంటే బాగుండేదేమో భయ్యా అంటున్నారు హనీల్ హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ప్రశ్నకైతే రైట్ ఆన్సర్ పంపిస్తూ. తదుపరి, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు భవానీపేట నుంచి. రైట్ ఆన్సర్. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చిరాల నుంచి అంటున్నారు. ఆనియన్ అంటూ హౌ భయ్యా. రంగారెడ్డి జిల్లా నుంచి కొడుగుల గోపాల్, మాంచి బరువైన సమాధానం, రైట్ ఆన్సర్. శవానా పెద్దగూడెం విలు నుంచి పంపించేశారు వనపర్తి డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. వా వా వా, ఎన్ని పెట్టారండి మీరు, మీరు పంపించిన 5కి 5 సరైన సమాధానాలండి. అంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు పర్యాయ పదాలు మీరు ఉన్నాయండి, అంటే ఒకదానికి రకరకాలుగా వచ్చేలాగా. ఏం పెట్టారండి, బాగుందండి సమాధానం. హాయ్ అంకయ్య గడ్డం నుంచి, అంకయ్య గడ్డం పంపించేశారు బందర్పల్లి నుంచి. రైట్ ఆన్సర్. మాలాన్బి కర్నూలు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. ఒకటి ఓకే అండి, పాట్ అన్నారు, ఇంకోటేమో షోడా సీసా అన్నారు, ఎలా? తదుపరి, హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. చాలా వెరైటీగా ఉన్నాయి మాస్టర్ మీ పొడుపు కథలు అంటున్నారు, ధన్యవాదాలండి. కానీ మీరు సమాధానం పంపించలేదు, మర్చిపోయినట్టున్నారు. తరువాత ఎగ్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇప్పుడు ఎగ్ ఏదో దాంతో పగల కొట్టంతా దాన్ని ముక్కోకుండా ఎట్లా పగులుద్దండి, థింక్ ఇట్ వన్స్, నాకు కూడా అర్థం కాలేదు. తదుపరి, చిన్నబాబు గారు మీరు వేసిన 2వ సాంగ్ ఉంది చూశారు, ఆహా సూపరో సూపరు, సూపర్ హిట్, డ్రైవర్ రాముడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అంటున్నారు. ఖచ్చితంగా నాకు అర్థమైంది భయ్యా, చెప్పేస్తాను భయ్యా, ఏం ఇబ్బంది పడద్దు. కానీ మనం అడిగిన దానికి సమాధానం మీరు పంపించలేదే. ఆహా పంపించారా, రాంగ్ ఆన్సర్ అండి. దోమ పాము చీమ 3 కాదుగా. సిరిగిరి హరికృష్ణ పంపించేశారు నంద్యాల డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిరమిడ్ రోడ్ నుంచి విష్ణువర్ధన్. రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రెండ్ పెట్ర నుంచి. రైట్ ఆన్సర్. కేదార్ వీరేష్ షాజోల నుంచి. రైట్ ఆన్సర్ అయ్యా. సార్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు రంగారెడ్డి జిల్లా కిలవీ నగర్ నుంచి వెంకటేష్ శ్యామల. అరటిపండ అరటిపండు భయ్యా, అర్థం కాల. అరటిపండును ముట్టుకోకుండా ఎట్లా ఏర్కూడదు అండి, దాన్ని తినాలి లేదా ఏదో చేయాలి కదా సార్, లేండి. తదుపరి, రాజేష్ అంబిక అనుకో ఫ్యామిలీ పంపించారు మహారాష్ట్ర నుంచి. గ్లాసెస్ అంటూ, గ్లాసెస్ని రాయితోనే కొట్టాలంటే రాయిని కూడా పట్టుకోవాలిగా మనం. నెక్స్ట్, దస్తగిరి సంజయ్ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి. రైట్ ఆన్సర్. అన్వర్ జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్. పాలం పోలే అల్లగడ్డ నుంచి. రైట్ ఆన్సర్. అస్సలాం అలైకుం బై అంటున్నారు రామలకోట నుంచి దుబాయ్ బాద్షా ఫ్యామిలీ మెంబర్స్.

0: राइट आंसर भैया. नेक्स्ट అద్దం అంటూ పంపించేశారు, రాంగ్ ఆన్సర్ బట్ పేర్లేదు ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల నుంచి, సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జరుబోద్ర బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ బెటర్ కానీ పేరు పంపించలేదు ఇంకొకడు. మీరు అడిగిన ప్రశ్న జవాబు అంటున్నారు శివదాసురెడ్డి తిరుపతమ్మ గారు రైట్ ఆన్సర్. చాప భూమేశ్వర్ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. డ్రైవర్ రాముడు పాట వేశారు చూసారు, ఈసారి వేటగాడి పాట వేయండి, మంచి ఊపు మీద ఉంటుంది పాట అంటున్నారు. నా భయం కూడా అదే భయ్యా. తదుపరి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రొద్దుటూర్ కృష్ణ సంతోష్ పంపించేశారు రైట్ ఆన్సర్. సులోచనారాయణ కరీంనగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి పంపించేశారు, ఇందరు పంపించారు కదా భయ్యా. అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా సమాధానం అంటే, ఒకటి గాలి భయ్యా, రెండు మాట భయ్యా, మూడు మనసు భయ్యా. ఇన్ని ఆప్షన్స్ ఉంటే మనం మన రకరకాల ఆప్షన్స్ అట్లా ఇచ్చిన నాకు అర్థం కాలేదు భయ్యా. ఇప్పుడే మన ఇంకొక మిత్రులు పంపించారు సార్, కాస్త ఈజీగా అడగచ్చు కదండి అని. ఎంతకంటే ఈజీగా ఇంకే అడుగుతాం భయ్యా. ఆహా అద్భుతం అండి మీరందరూ, మహా అద్భుతాలు. ఓకే అదన్నమాట సంగతి. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు మనం అడిగిన తర్వాత పెట్టారు రైట్ ఆన్సర్, అది సంగతి. సో మనసుని పెట్టిన వాళ్ళందరూ చాలా బరువైన సమాధానం పంపించారు కాబట్టి రైట్ ఆన్సర్ అని అక్కడ వేశారు అనమాట. మరి ఇక మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదామా. మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, పాపం ఎంత గొప్ప పండితులైనా కానీ దీన్ని ఉచ్చరించేటప్పుడు తప్పుగానే ఉచ్చరిస్తారు, ఇంతకీ ఏమిటది? ఎంతమంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉచ్చరించినా కానీ దీన్ని తప్పుగానే ఉచ్చరిస్తారు, ఇంతకీ ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిస్తే 08662438114కి వాట్సాప్ చేసేయండి. ప్రశ్న సూపర్ హిట్ పార్ట్ మీ 2 ఎంజాయ్ చేస్తూ.
1: Bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam b

0: मालिश
1: अरे
0: मालिश
1: रामदास मालिश लिमन मालिश
0: చాలంజి మాలేసు చన్నాళ్ళు సర్వీసు చాలంజి మాలీసు చన్నాళ్ళ సర్వీసు రామదాసు మాలీసండో మాలేష్
1: మాలేష్ మాలేష్ మాలేష్ మాలేష్ మా బాబా మాలేష్.

0: మాలీసు చేసంటే పాలీసు మీద నువ్వు తొంగున్నహాయి ఉంటది.
1: అరహా తల మీద చెయ్యేసి జుంబం బొట్టలు వేస్తడు. తల మీద చెయ్యేసి జుంబం బొట్టలు వేస్తే రంబొచ్చి రమ్మంటది.

0: తస్సది అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తస్సదియ అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తస్సదియ అబ్బో సిద్దిప్పులే మనీష్
1: జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ.

పైన మనసే పడగానే మా తేలికై పోతుంది. అరహా పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతే మా రేసు మందవుతుంది. అరే సంపంగి నోనుంది రాజా, అరే సంబసమ్మ.

0: చెవిలో ఉన్నా సౌరేసి చెయ్యి మూసి గెల కొడితే అబ్బా చెవిలో ఉన్న సౌరేసి చెయ్యి మూసి గెల కొడితే సంగీతం వినిపిస్తుంది సా అరి అగ అమ్మా అప అగ అని అక సరిగా మళ్ళీ చందం గారి సరిగా మళ్ళీ చందం గారి సా
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరమున సందడే సందడే ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? పాపం దీన్ని ఎంతమంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉచ్చరించినా గానే తప్పుగానే ఉచ్చరిస్తారు. అది ఎంతటి మహాపండితులైనా గాని ఇంతకీ ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడ నుంచి ఏమైనా పంపించారో చూద్దాం. కేదార్ వీరేష్ పంపించేశారు రాజోల్ మండలం నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకరు పంపించేశారు, రైట్ ఆన్సర్. కుంకల గ్రామం నుంచి అరవింద గురు పంపించారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజాఫర్ నగర్ నుంచి రాఘవేంద్ర రామకార్తిక్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. దేవేంద్ర బాబు పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి, తెలియని లాంగ్వేజ్ కాదుగా. పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు, మరియు మీ చివరి ప్రశ్నకు నా సమాధానం అంటూ చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేశ్ శ్యామల, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. పిడల జోగనందరావు కాలు నుంచి పంపించేశారు అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా నుంచి పంపించేశారు కొనుగుల గోపాల్ గారు, రైట్ ఆన్సర్. తదుపరి లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే అంటూ పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటున్నారు వయస్సు లేదా ఆయుష్, రెండూ కాదుగండి. తదుపరి కర్తాల నుంచి ప్రబళకి పంపించేశారు, రైట్ ఆన్సర్. తర్వాత చీరాల నుంచి మై నేమ్ ఈజ్ పిఆర్ శేఖర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. తదువారి రైట్ ఆన్సర్ పంపించేశారు శ్వేతాలక్ష్మి అనుకో ఫ్యామిలీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అంకయ్య గడ్డం పంపించేశారు బందరపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సందేహ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. మాట పలికేటప్పుడు రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. శవానా పెద్దగూడెం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. గోరంట్ల వరలక్ష్మి ప్రత్యూష అనుకో ఫ్యామిలీ పంపించేశారు ఫ్రమ్ మాచవరం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే తప్పు. అవునండి, తప్పు అన్న పదాన్ని ఎంతటి వారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించినా గానీ తప్పు అనే చెప్పాలి. ఆ పదమే తప్పు కాబట్టి అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి సందడే సందడి. మీరంతా బాగా వింటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ, మరి ఈనాటి సందడే సందడికి బై బై చెప్పాల్సిన సమయం ఆశ్రయం మధ్య కాబట్టి నేను మీకు బై బై చెప్పేస్తూ తర్వాత కార్యక్రమంలో మనం అంతా కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి పాట వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా లీటర్ పెట్రోల్పై 88 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెంచిన ధరలు ఈ ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. ప్రపంచస్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా

చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన రోజుగారు మేళాలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. రాష్టంలో 50% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆహార పంటలతో పాటు చెరువులు కాల్వల్లో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వాట్ డీక్లోరైడ్ 24% ఎస్ఎల్ ఉత్పత్తి అమ్మకాలు నిల్వలు పంపిణీపై రాష్ట ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. ఈ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఎక్సఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల స్కాన్ చేసిన ఫోటో కాపీలను పొందేందుకు చివరి తేదీని ఈ రోజుకు బదులు రేపటి వరకు పొడిగించింది. గత కొన్ని రోజులుగా తమ వెబ్సైట్లో భారీ స్థాయిలో రద్దీ నెలకొండడం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది. అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న కారణంగా జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కారులో భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రాష్టంలో ద్రోణి ప్రభావంతో ఈరోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

विविध भारती FM 101.3। ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:07. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంట్లో ఒక సినీ సెలబ్రిటీ గురించి, వారు నటించిన చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అలా ఈరోజు మన వివిధకి విచ్చేశారు అలనాటి తార, అందాల తార నగ్మ గారు. మరి ఈరోజు మనం నగ్మ గారు నటించినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ముందుగా మీకు సరాబోతున్న చిత్రం వారసుడు, ఈ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.

నీ పసి పసి బుగ్గలలో గిల్లిగింతలు పూస్తుంటే సెక్సీ ఫిగర్ ఆ ఇధర్ కిసమి కిసమి కిసమి కిసమి కిసమి కు

blanc, blanc.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటూ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వివిధ కార్యక్రమంలో మనం ఈరోజు వింటున్న పాటలు నగ్మా గారు నటించినటువంటి చిత్రాల నుంచి రాబోతున్న వచ్చిన చిత్రాల నుంచి పాటల్ని, మరిప్పుడు మీకోసం రాబోతున్న పాటలు అల్లరి అల్లుడు మరియు సూపర్ పోలీస్ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటి నుండి వరల్డ్

మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్ లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈరోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది. అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరూ, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటున్నట్టే. ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసొంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకే ఎన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్ దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనల ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి. మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీత మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది. కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది.
సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్ గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్ లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్న పిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు. ఏం చదువుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్ కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూస్లీ. దాంతో ఈ మధ్య ఏమైతుందంటే డిప్రెషన్ కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్లేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్ లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్ గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనల ప్రోగ్రామ్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్ గా, డెప్త్ గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మన పైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి అమరశిల్పి నాటిక.
1: తమరు ఆస్థాన శిల్పులు, రుద్రాలయ నిర్మాణ నిర్వాహకులు, కళాకారుల్ని ఆదరించడమే తప్ప ఆజ్ఞాపించడం కాకతీయ ప్రభువుల సంప్రదాయం కాదని తమకు తెలియనిది కాదు.
2: చిత్తం ప్రభువు, తాము ఆస్థానంలోనికి అనుగ్రహించిన ఈ ఐదారేళ్లుగా అది నా అనుభవంలోని విషయమే కదా ప్రభు.
1: అవును కదా, మరి తామీ మధ్య ఎందుకో ఆందోళనగా ఉంటున్నారని, అనాసక్తంగా పనిచేస్తున్నారని మా మిత్రుడు బద్దనగారు అంటున్నారు. ఏం బద్దనగారు?
3: అవును ప్రభు, తమరు కొత్తగా శిల్పుల కోసం అన్వేషిస్తున్నారన్నప్పటి నుంచి ఆస్థాన శిల్పికి ఆందోళనగా ఉన్నది.
2: ప్రభువుల అనుగ్రహం నా మీద సడలిపోతున్నదేమోనని అనుమానమే నా ఈ ఆందోళనకు కారణం ప్రభు.
3: కానీ కొత్త శిల్పుల కోసం వెతికే అవసరాన్ని నువ్వే కల్పించినావు.
2: నేనా బద్దనగారు?
3: అవును శివయ్య, అవును. ఆస్థాన నర్తకి విజ్జలదేవి శృంగార నాట్య భంగిమలను శిల్పీకరించడంలో నువ్వు విఫలమవుతున్నావు.
2: ఆ నర్తకి శృంగార భంగిమలు తప్ప మరే భంగిమలనైనా, మరే నర్తకి భంగిమలు ఏవైనా సరే శిల్పీకరించి ఆలయ నిర్మాణం సుసంపన్నం చేయగలను ప్రభు. ఎంతటి దివ్య సౌందర్యాన్నైనా అవతరింపజేయగలను ప్రభు.
1: అది మాకు తెలియనిదేమీ కాదు శివయ్య గారు.

0: కానీ మీరు అసలు విషయం విస్మరిస్తున్నారు. అందరు నృత్యాంగనలు నాయకి విజయలదేవి ఒకరు కాదు. అన్ని భంగిమలు అందరూ సమగ్రంగా ప్రదర్శించజాలరు. జాయప సేనానులు నాయకి నృత్యంలోనే తాము భావించిన భంగిమలు సమగ్రత సాధించినట్టు గుర్తిస్తున్నారు. వారి ఆలోచనల మేరకే ఆ భంగిమల కోసం ఇంతగా ఆరాట పడుతున్నాం.
1: సేనానులు చెప్పింది యథార్థం శివయ్య. శృంగార రసభావాలు సమర్థంగా వ్యక్తమయ్యే నాట్య కౌశలం విజ్జలదేవిది. అంతటి శృంగార విన్యాసంలోనూ విచిత్రంగా ఒకనొక కరుణవాత్సల్యరేఖ ప్రసరిస్తూ ఉంటుంది. జాయపగారిని ముగ్ధులను చేసిన అంశం అదే. మరి నీవేమో ఆ భంగిమను పట్టుకోలేకపోతున్నావు.
2: ప్రభువును మన్నిస్తే.
0: సంకోచించకండి శివయ్య గారు.
2: ప్రభు, ఈ భంగిమలను శిల్పీకరించడం వల్ల ప్రజలు తమ సంయోగ శృంగార ప్రియత్వాన్ని మరో విధంగా అర్థం చేసుకుంటారేమోననే సందేహం నన్ను బాధిస్తున్నది ప్రభు.
0: ప్రజలు నెపంగా మీరు సాకు వెతుకుతున్నారు శివయ్య గారు. ఆలయాల్లోని భంగిమల్ని బూతు అనుకునే అజ్ఞానంలో ప్రజలు లేరు. భారతీయ శిల్ప మర్యాదలలోని ఆధ్యాత్మిక ఆంతర్యం వారికి తెలియనిది కాదు. ఈ నెపంగా నన్ను భయపెట్టి మీ అసక్తతను దాచుకోలేరు. కళ అంటే ఏమిటో, కర్తవ్యం ఏమిటో నాకు మీరు బోధించనవసరం లేదు. నృత్య కళా పరమార్థం తెలిసిన లోకజ్ఞులు జాయప సేనానులు. వారు తీర్చిదిద్దిన అభిరుచి మాది.
2: అది కాదు ప్రభు.
1: శివయ్య, హద్దులు దాటుతున్నావు. మొదట నీ అసమర్థతను ఒప్పుకో. ఇప్పటికైనా మించిపోయింది లేదు.
0: ఒక్క విషయం మాత్రం నిశ్చయం, విజ్జలదేవి జీవద్భంగిమల శిల్పీకరణం జరగవలసిందే. దానితో సౌందర్యారాధన, నృత్యారాధన, శిల్పారాధన సాగి ముప్పేటగా ఆత్మానందాన్ని మేము ఆకాంక్షిస్తున్నాం. శివయ్య గారు, చివరిసారిగా అడుగుతున్నాము, ఆ భంగిమలను మీరు శిల్పీకరించగలరో లేదో తేల్చుకోండి.
2: అహంకారం అనుకోకపోతే బద్దెన గారు, ఒక్క మాట, మా వంశ పారంపర్యంగా వస్తున్న అనుభవాన్ని బట్టి, నా శక్తిని బట్టి తాము కోరే ఆ భంగిమలను నేను తప్ప మరెవ్వరూ చెక్కలేరు. అనన్య సాధ్యమైన ఇన్ని శిల్పాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన నేను ఆ భంగిమలను మాత్రం చెక్కలేనా ప్రభు? చెక్కగలను. చెక్కగలనా ఆ భంగిమలను? నేను చెక్కగలనా? లేదు లేదు, చెక్కలేను చెక్కలేను. క్షమించండి ప్రభు, దైవికంగా ఈ భంగిమల మీద నా మనస్సెందుకో లగ్నం కావడం లేదు.
0: లగ్నం కాకపోవడం కాదు, అది చేత కాకపోవడం. మీరు దైవికమంటున్న లోపం లేని మరొక మహాశిల్పి ఉండరనుకోవడం నిజంగా మీ గర్వమే. అంత పనికిరాదు. ఇప్పటికే అనవసరంగా చాలా కాలయాపన జరిగింది. ఇంకా ఆలస్యం కావడానికి వీల్లేదు.
1: శివయ్య, ప్రభువుల మనస్సును అనవసరంగా కలవర పెడుతున్నావు.
0: శివయ్య గారు, కొత్తగా ఏ శిల్పి వచ్చినా మీ పదవికి గౌరవానికి భంగం ఏమీ ఉండదు. ఇది మా నిర్ణయం.
3: ప్రభువులు చిత్తగించగోరుతున్నాను. ఎవరో యువకుడు తాను శిల్పినంటూ ప్రభువుల దర్శనం కోసం బయట వేచి ఉన్నాడు ప్రభు.
0: సరే, అతన్ని ప్రవేశపెట్టు.
3: చిత్తం ప్రభు.
4: జయం జయం మహాప్రభువులకు. అందరికీ అభివందనాలు.
3: ఎవరు నాయనా నువ్వు? శిల్పినంటున్నావట, ఏ ప్రాంతం నీది?
4: చిత్తం. నిన్నటిదాకా ఈ సీమకు పరదేశిని, ఈనాడు ఇక్కడి వాడిని. ప్రభువులు మా వంటి శిల్పులకు ప్రోత్సాహమిస్తున్నారని విని దర్శనం కోసం వచ్చినాను. శిల్పకళా పోషకులైన సేనానుల ప్రాపకంలో నా అభివృద్ధిని వెదుక్కోవాలని ఆరాటపడుతున్నాను.
0: నాయనా, నిర్మాణంలో ఉన్న రుద్రాలయం దర్శించినావా?
4: ప్రభువుల వారి కళాభిరుచికి ప్రతిరూపంగా సిద్ధమవుతోన్న రుద్రాలయాన్ని దర్శించకుండా ఇక్కడికి ఎట్లా రాగలను ప్రభు? అక్కడ అసమాన శిల్ప సౌందర్యాన్ని సంపాదించిన మహాశిల్పుల దర్శనానికి నా మనస్సు తహతహలాడుతున్నది ప్రభు.
3: అదిగో వారే ఆస్థాన మహాశిల్పి, ఆలయ నిర్మాణ నిర్వాహ

0: ఆకులు శివయ్య గారు. శిల్పకళా జనకులు శివయ్య గారికి ఈ కుమార శిల్పి సవినయ ప్రణామం.
1: శుభమస్తు.
2: శిల్పి, నీ పరిచయం?
0: నా శిల్పమే నా పరిచయం కాగలదు ప్రభు.
2: అది సరేనయ్యా. నీ ఊరు, పేరు?
0: శిల్పికి ఊరేమిటి, పేరేమిటి ప్రభు? ఇప్పటిదాకా ఏ శిల్పి తనదంటూ ఏ ఊరు పేరు తన శిల్పం మీద చెక్కినట్టు లేదు.
2: అది నిజమే, కానీ నువ్వెక్కడ శిల్ప విద్య నేర్చున్నావు? నీ విద్యా సంప్రదాయం ఏమిటి? మరికొంత వివరించు.
0: ఇప్పటిదాకా నాన్నవారెవరూ లేని ఈ దీనుడికి ఇప్పుడు ఇంతమంది లభించటం నా అదృష్టం. చిన్నప్పుడే తండ్రి చేతుల్లోంచి జారిపోయినాను. శిల్ప విద్య కోసం కన్నడ దేశం చేరుకున్నాను. అక్కడ అదృష్టం కొద్దీ పెద్దల సన్నిధిలో హొయసల శిల్ప మర్యాదలను, పూర్వ పశ్చిమ చాళుక్య శిల్ప కౌశలాన్ని అభ్యసించినాను. ఓరుగల్లు చేరుకొని కాకతీయ శిల్ప మర్యాదల్ని ఆకళించుకున్నాను. ఇక నా ఈ సమష్టి విద్యా సాఫల్యం ప్రభువుల వారి అనుగ్రహం మీదే ఆధారపడి ఉన్నది.
3: సరే సరే బద్దెన గారు, ఇంకా వివరాలకు ఒత్తిడి చేయడం అనవసరం. నెమ్మది మీద ఎట్లాగూ తెలుస్తాయి. నాయన, నిన్ను విశ్వసిస్తాము. మాకు కావలసింది నీ శిల్ప కౌశలం. శివయ్య గారితో నువ్వు అన్నట్టు ఇప్పటి నుంచి నిన్ను కుమార శిల్పిగా గుర్తిస్తున్నాము. ఆయన శివశిల్పి, నీవు కుమార శిల్పి, ఏమంటావు?
0: మహాప్రసాదం ప్రభు. తమరు పెట్టిన పేరు సార్థకం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను.
2: కుమార శిల్పి, హనుమకొండలో 1000 స్తంభాల గుడి దర్శించానన్నావు కదూ?
0: అవును. ఆ అద్భుత నిర్మాణ దర్శనం ఒక గొప్ప కళానుభూతి.
2: ఆ ఆలయం లక్ష్యంగా రుద్రసేనాని ప్రభువులు ఈ పాలంపీటలో రుద్రేశ్వరాలయం ఆరంభించారు. శివయ్య మహాశిల్పిగా ఎంతోమంది శిల్పులు ఈ నిర్మాణంలో దివారాత్రాలు నిమగ్నమయ్యున్నారు. ఆ నిర్మాణం దాదాపు పూర్తయినట్టే. కాని కొన్ని కొన్ని విశేష నృత్య భంగిమలు శిల్పీకరించే పని మాత్రం మిగిలిపోయింది. పూజ్యులు జాయప సేనాన్ల పేరు విన్నావు కదా?
0: నృత్యకళా కోవిదులు, సుప్రసిద్ధ నృత్యరత్నావళి గ్రంథకర్తలు, లోకజ్ఞులు శ్రీ జాయపగారు తెలియని శిల్పి ఎవరుండగలరు ప్రభు?
2: జాయపగారు భావించిన శృంగార భంగిమలు ఇక్కడి ఆస్థాన నర్తకి విజ్జలదేవి నృత్యంలో సమగ్రత సాధించినవి. ఆమె మహనీయ శృంగార నృత్య భంగిమలను శిల్పీకరించవలసి ఉంది. ఆ అవకాశం నీకు ప్రసాదిస్తున్నారు ప్రభువులు. మరి నీవు చేయగలవా?
0: శృంగారానికి మాతృస్థానం ఇచ్చి కళారాధనతో జీవితం సార్థకం చేసుకునే అవకాశం కలగటం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఆ మహత్కళా సందేశ ప్రసారం నా కోసం మిగిల్చిన శిల్పులకు నమస్కరించి సాఫల్యం కోసం ప్రయత్నిస్తాను ప్రభు.
1: ప్రయత్నాలు చాలానే జరిగినవి. ప్రభువులకు కావాల్సింది ఫలితాలు మాత్రమే.
0: విజ్జలదేవి వాత్సల్యం, ప్రభువుల వారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తే కార్యం తప్పక సఫలం కాగలదన్న విశ్వాసం ఉన్నది మహాశిల్పి.
1: భంగిమలేవో చూడకుండానే ఫలితం మీద అంత నమ్మకమా? బాగు బాగు. కానీ కార్యసాధనలోని కష్టసుఖాలను ఆలోచిస్తున్నట్టు లేదు నీవు.
0: ఆత్మవిశ్వాసం ఉన్నచోట కష్టసుఖాలకు ఆస్కారం ఉంటుందా ప్రభు?
1: ఆత్మవిశ్వాసాలు ఆవేశాలతో పని పూర్తి కాదు నాయన. విజ్జలదేవి నృత్య భంగిమలను చిత్రీకరించటం, శిల్పీకరించటం అంత సులభం కాదు. ఉప్పొంగే నదిలా పరిగెత్తే ఆ రసభంగిమా తరంగాలను ఉన్నవి ఉన్నట్టు పసిగట్టి ఆ సౌకుమార్యాన్ని భావన చేసి తన్మయీ భావంతో ఆ కళాగరిమను రాతిలోకి తెచ్చే ఆత్మాభివ్యక్తీకరణ మాటలు కాదు. ఓ, అదొక తీవ్ర తపస్సు, శిల్ప తపస్సు.
3: శివయ్య గారు, ఆ పిల్లవాడిని భయపెడుతున్నారా?
0: కాదు ప్రభు, నా పూనికను మరింత గట్టిపరుస్తున్నారు మహాశిల్పి. మహాశిల్పి, తండ్రి వంటి తమరు వివరించే వ్యంజన క్రమాన్ని గురూపదేశంగా భావిస్తున్నాను.
3: కుమార శిల్పి, నీ అభిమానం, ఆత్మవిశ్వాసం, వినయము మాకెంతగానో నచ్చినవి. ఈ కార్యారంభానికి తాంబూల

0: అభిప్రాయంగా ఈ ముత్యాలహారం స్వీకరించు.
1: మహాప్రసాదం.
2: ప్రభు, దేవి తమ ఆజ్ఞ కోసం వేచి ఉన్నారు.
0: ఇంకా ఆలస్యం ఎందుకు?

0: ప్రభువులకు నాయకి ప్రణామములు, అందరికీ అభివందనాలు.
1: ఈ శుభ సందర్భంలో నాట్య సరస్వతికి సుస్వాగతం.
0: ప్రభువుల చూపులలో ప్రసన్నత అపూర్వంగా దర్శనమిస్తున్నది. ధన్యురాలిని.
1: నాయకి, నీకొక ప్రియవార్త. అదిగో ఆ ఉదీయమాన యువశిల్పిని చూచినావా?
0: ఎవరు ఈతడా? ఈ చిరంజీవి శిల్పియా?
1: అదేమిటి నాయకి, అంత తదేకంగా చూస్తున్నావు? ఇదివరకు ఎక్కడైనా చూసిన గుర్తు వస్తున్నదా?
0: చూస్తే పూర్వజన్మలోనే చూసి ఉంటాను ప్రభు.
2: అవునమ్మా, కొందరిని చూస్తే అట్లాగే అనిపిస్తుంది.
1: నాయకి, ఈతని పేరు కుమారశిల్పి. పెద్దలు పెట్టిన పేరు అజ్ఞాతంగానే ఉంచుతున్నాడు. ఈ పేరు మేము నిర్ధారించింది. ఇతను మన ఆలయంలో మిగిలిపోయిన నీ భంగిమ శిల్పం పూర్తి చేయబోతున్నాడు.
3: ఈ కుమారశిల్పి దేవిగారి మాతృవాత్సల్యం కోరుతూ పాదాభివందనం చేస్తున్నాడమ్మా.
0: మాతృవాత్సల్యం. కుమారశిల్పిని చూసి ఎందుకు నా హృదయం ఇలా ఆనంద ప్లావితమవుతున్నది? చిరాయి రస్తు కుమారా.
2: ఏమయ్యా, వచ్చి రాగానే తల్లి తండ్రి వరుసలు మొదలుపెట్టివే.
3: చిత్తం శిల్పీకరించబోయే దివ్య సౌందర్య మూర్తియందు, తీర్చబోయే దివ్య కళా భంగిమలయందు మాతృభావన చేయటం శిల్పకళా సంప్రదాయం ప్రభు.
2: కాలం గడుస్తున్నది ప్రభు. కుమారశిల్పి దేవీ భంగిమలు దర్శిస్తేనే కదా కార్యారంభం.
1: అవునవును నాయకి, కుమారశిల్పికి దర్శనమిప్పిస్తావా?
0: అందరినీ నాట్యగుడారానికి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. చిన్నమ్మా, అన్నీ సిద్ధం చేయించు, నేను వస్తున్నాను.

0: నాయకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె నృత్యం మా హృదయంలో ఇంకా సాగుతూనే ఉంది బద్దెన గారు.
1: అది తమ భావుకథాశక్తికి ఫలితం ప్రభు.
2: ప్రభు, వీటిని చిత్తగించగోరుతున్నాను.
1: ఏమిటివి? రేఖాచిత్రాలు. కుమారశిల్పి, ఇప్పటిదాకా దేవీనాట్యం చూస్తున్నావా, రేఖాచిత్రాలు గీస్తున్నావా?
2: అంతేకాదు ప్రభు, అనుభవిస్తున్నాను కూడా.
0: ఓహో, ఇవి సామాన్య నృత్య భంగిమల. నాట్య సరస్వతీ కళావతార సాక్షాత్కారములు. దేవీ నాట్య భంగిమా తరంగాలను ఎంత ఒడుపుగా రేఖల్లోకి ఒదిగించినాడు.
3: ఓహో, రేఖల్లో ఎంతటి సౌకుమార్యం, నృత్య భంగిమలను ఎంత సువిస్పష్టంగా నిర్దుష్టంగా చిత్రించినాడు. ఇంత చిన్న వయస్సులోనే ఎంతటి ప్రతిభ.
2: మహాశిల్పులు ఏమైనా సెలవిస్తే కృతార్థుడినవుతాను.
4: చురుగ్గానే ఉంది నీ బుద్ధి, కానీ ఇంకా

0: కొంచెం నిబ్బరంగా నాట్యాన్ని అవగాహన చేసుకోవలసి ఉన్నది. మరోసారికి సమగ్రత రావచ్చు, ఇప్పటికి ఇవి బాగానే ఉన్నాయి. ఏది ఏమైనా భంగిమలు రాతి మీదికి వస్తేనే గాని వాటి పటిమ బయటపడదు.
1: రేఖాచిత్రాలే ఇట్లా ఉంటే ఇక సజీవ శిల్పాలు ఎంత రమణీయంగా ఉంటాయో కదా, ఏమంటారు శివయ్య గారు?
0: చిత్రాలు వేరు, శిల్పం వేరు ప్రభు.
1: కుమార శిల్పిలో రెండూ సరిగా సమ్మిళితమై ఉండవచ్చు కదా, చూద్దాం. బద్దన గారు, ఈ కుమారయ్యకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయించండి. మా దగ్గరికి కానీ నాయకు దగ్గరికి కానీ ఎప్పుడు రావడానికైనా సరే వేరే అనుమతి అక్కర్లేదు.
2: ప్రభువుల అభిమతం ప్రకారం అన్ని ఏర్పాట్లు అవుతాయి.
1: నాయకుతో కూడా చెప్పండి, అవసరమైనంతగా ఆమె సాన్నిహిత్యం ఈ కుమారుని ప్రతిభావిష్కారానికి అన్ని విధాలా తోడ్పడాలని మా అభిమతం. శివయ్య గారు,
0: ప్రభు,
1: కుమారునితో వెళ్ళి కావలసిన పని వెంటనే ఆరంభించండి.
0: చిత్తం ప్రభు.

0: ప్రభువుల అభిమతం ప్రకారం అన్ని ఏర్పాట్లు అవుతాయి.
1: నాయకితో కూడా చెప్పండి, అవసరమైనంతగా ఆమె సాన్నిహిత్యం ఈ కుమారుని ప్రతిభావిష్కారానికి అన్ని విధాలా తోడ్పడాలని మా అభిమతం. శివయ్య గారు,
2: ప్రభు,
1: కుమారునితో వెళ్ళి కావలసిన పని వెంటనే ఆరంభించండి.
2: చిత్తం ప్రభు.

0: వెంకటన్న వెంకటన్న, నీ పని ఎంతవరకు వచ్చింది?
1: లచ్చన్న, అసలు పని అట్లానే ఉండంగా దీనికి తొందర ఏమిటి? సాగుతూనే ఉంటుంది.
0: శివయ్య గారు ఇదివరకు వలె పని విషయం అంతగా పట్టించుకోవడం లేడు, అందువల్లనే పనిలో నీకింత తాత్సారం వచ్చింది.
1: అది నిజమేననుకో. కుమారయ్య వచ్చినప్పటి నుంచి శివయ్య గారు ఇట్లా అయిపోయినారు. ఏదో దిగులు అసహనం పరాకు ఎక్కువైనాయి.
0: ఎందుకంటావు?
1: ఎందుకేమిటి, ప్రభువుల వారి అనుగ్రహం కుమారయ్య మీద ఎక్కువ కావటమే కావచ్చు.
0: నిజమే, మన ప్రభువుల విషయం మనకు తెలుసు కదా, ప్రభువులకెప్పుడూ కొత్తదనం మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది.
1: ఏది ఏమైనా ఆలయ నిర్మాణంలో జాప్యం కారాదని ప్రభువుల వారి పట్టుదల. భంగిమా శిల్పాలను కుమారయ్య ఎంత తొందరగా చేస్తాడో మరి.
0: ప్రభువులు అందరినీ ఉరికిస్తున్నారు, దూరంగా ఉంటే పని తొందరగా సాగదేమోనని ఈ పాలంపేట అడవిలో గుడారాలు వేసుకొని సపరివారంగా ఉన్నారు.
1: అవును, ఆ నర్తకిని కూడా వెంట తెచ్చుకున్నారు.
0: ఆ నర్తకి నర్తకి మాత్రమే, విశేష భంగిమల ప్రదర్శన కోసమే ఆమె ఇక్కడికి వచ్చింది.
1: ఎందుకు వచ్చిందో కానీ, అదిగో చూడు, ప్రభువులు నర్తకి గుడారానికి పోతున్నారు. మన పని మనం చేసుకుంటూ పోదాం.

0: ప్రభువులకిదే సుస్వాగతం. తామింత దూరం రావటం ఎందుకు ప్రభు? నేనే తమ దర్శనానికి వద్దును కదా.
1: నాట్య సరస్వతి సన్నిధానానికి రావడంలో ఏమైనా అభ్యంతరమా?
0: తమరు ప్రభువులు, అట్లా అనకూడదేమో మరి.
1: అందరూ అట్లాగే అంటారు, అది మర్యాద అంటారు బద్దెన గారు. కానీ మేము మాత్రం ఈ పాలంపేటలో కళారాధకులం మాత్రమే, ప్రభువులం కాదు.
0: అది ప్రభువుల ఔదార్యం, కార్యనిర్వహణ చాతుర్యం.
1: విజల, నీ మాటలు చాలా చురుకు సుమా.
0: నా మాటల చురుకుదనానికి ఏమి గాని ప్రభు, ఇక్కడ ఇట్లా గుడారాలు వేసుకుని ఉన్నందుకు పనిలో ఏమైనా చురుకుదనం వచ్చిందంటారా?
1: కుమార శిల్పి వచ్చినాడు కదా, ఇక పనిలో వేగం పెరుగుతుంది.
0: ఆ చిరంజీవి మీ కళారాధన సఫలం చేయగలడంటారా? మహాశిల్పి వల్ల కాని పని ఇతడు పూర్తి చేయగలడా?
1: సందేహం ఎందుకు నాయకి? శివయ్య గారి మీద విశ్వాసం వల్ల నీకట్లా అనిపిస్తున్నదేమో.
0: శివయ్య గారిపై నాకెందుకు విశ్వాసం ప్రభు? ఆయన తమ విశ్వాసం ఎప్పుడో కోల్పోయినాడు. ఆ చిరంజీవి వయస్సును బట్టి చూస్తే అనుభవం ఉన్నవాడా అనిపిస్తుంది.
1: వయస్సుతో ప్రతిభను గాని అనుభవాన్ని కాని లెక్కవేయలేం నాయకి. ఆత్మవిశ్వాసం లేనివాడికి వయస్సే కాదు, పాండిత్యమూ పనికిరాదు, అనుభవము పనికిరాదు. విజయంపై గాఢ విశ్వాసమే కథన రంగంలో సైనికుడికి తిరుగులేని ఆయుధమని మా సైనిక నీతిలో మొదటి పాఠం.
0: అవును మరి, అక్కడ తలలు తరగటం, ఇక్కడ శిలలు చెక్కటం, ఇంచుమించు రెండు ఒకటేనంటారా ప్రభు?
1: నాయకి, ఇప్పుడు యుద్ధాలు గుర్తు చేయకు. కాకతీయ ప్రభువులు యుద్ధాలను వీలైనంత దూరంగా ఉంచుతున్నారు. సర్వత్రా శాంతంగా కళాభిరుచిని పెంచి పోషిస్తున్నారు. ఆ అవకాశంతో ఇప్పుడు ఈ పాలంపేట శిలలన్నీ ముక్తకంఠంతో శాంతి గీతాలు గానం చేస్తున్నాయి.
2: ప్రభు, కుమారయ్య ఏవో చిత్రాలతో తమ దర్శనం కోసం వేచి ఉన్నాడు.
1: అవునవును, కొత్త భంగిమ చిత్రాలతో జాయపుల వారి దగ్గరికి పోదామనుకున్నాము. సరే నాయకి, కుమారయ్య, బద్దెన గారు, మేము పోయి జాయపులను దర్శించి వారి ఆమోదంతో రేపే తిరిగి వస్తాం.
0: ప్రభు, వారి ఆమోదం లభిస్తుందంటారా? ఆ పసివాడి కోరిక నెరవేరుతుందంటారా?
1: ఒక్కటి మాత్రం నిశ్చయం నాయకి,

0: జాయపుల వారి ఆమోదం లభిస్తే కుమారశిల్పికే లభిస్తుంది. లేదంటావా? మరెవరికీ లభించదు. నీకెందుకు విచారం? నీకా సంతోష వార్త తెచ్చి వినిపిస్తాము కదా.
1: అంతా పెద్దల అనుగ్రహం, ప్రభువుల అభిమానం.
2: అమ్మా, సేనానులు వెళ్ళిపోయినారు, ఇకనైనా భోజనం చేయవా?
3: ఏం భోజనమో చిన్నమ్మా, ఏమీ తినాలని లేదు.
1: నువ్వేమీ అనుకోకు, కొంచెంసేపు నన్ను ఏకాంతంగా విశ్రాంతిగా ఉండని మళ్ళీ పిలుస్తాను కదా. ఏమనుకోకు చిన్నమ్మా.
2: సరే తల్లి, నా మాట సరిగా ఎప్పుడు విన్నావు గనక. అనవసరమైన ఆలోచన మాని విశ్రాంతి తీసుకో, వస్తాను.
1: చిన్నమ్మ అనవసరంగా ఆలోచించవద్దంటుంది, ఆమె ఆప్యాయత అది. ఆమె రుణం ఈ జన్మలో తీరదు. కానీ ఆలోచన చేయటం చేయకపోవటం నా చేతుల్లో ఉన్నదా? కడుపులో ఏదో ఆరాటం.

0: ಆಯ್ತಾ ಆಯ್ತಾ?
1: ಎವರು? ಆ ನೀರಾ? మీరెందుకు వచ్చినారు ఇక్కడికి ఇప్పుడు?
0: అంతా అయిపోతున్నది అయితా, భంగిమ రచన కూడా అంతా అయిపోతున్నది.
1: ఏమైంది? ఏం మునిగిపోయిందని వచ్చినారు?
0: ఇంకా ఏం మునిగిపోయిందంటున్నావా అయితా?
1: ఇక్కడ అయితా దైతా ఎవరూ లేరు. ఉన్నది నాయకి. ప్రమాదాలు పక్కనే పలుకుతూ ఉంటాయి. మనం తొలిసారిగా ఈ ఆస్థానంలో తారసపడ్డప్పుడు అనుకున్నది గుర్తుకులేదా మీకు?
0: ఎందుకు గుర్తులేదైతా? ఆస్థానంలో నేను నాయకిగా చూసి ఆశ్చర్యపడ్డాను.
1: నేను పడ్డాను. మళ్ళా మనం ఇలా తారసపడతామని కలలో కూడా అనుకోలేదు.
0: అనుకునేవి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయితా.
1: అందుకే ఇక్కడ మనమేమీ కాము. నేను నాయకిని, మీరు మహాశిల్పి, అంతే. ఆస్థాన పరిచయం కన్నా మించి మరేమీ ఉండకూడదు అనుకున్నాం కదా
0: అయితా. ఇక ఈ బ్రతుకులు ఇంతేనా అయితా?
1: ఇంతే కాకుండా మీరు చేసింది ఇంకేమిటి?
0: నిజమే. అందుకు నేను ఎంత నరకయాతన పడుతున్నానో నీకు తెలియదు.
1: నీకన్నా ఎక్కువే తెలుసు. అయినా చేయగలిగింది ఏమీ లేదు. ఇదింతే?
0: ఇంతే కాదైతా, ఇంతకన్నా ఇంతకన్నా ఇప్పుడు ఎంతో ఎక్కువైపోయింది.
1: ఏమైంది? నా బతుకులో నిప్పులు పోయటం కన్నా ఇంకా ఎక్కువ ఏమైంది ఇప్పుడు?
0: అయితా,
1: తల్లి, బిడ్డ, భార్య, భర్త, తండ్రి, కొడుకు, అన్ని రకాల ప్రేమలను, అపేక్షలను సర్వనాశనం చేసినారు కదా. ఆశపడ్డ కుటుంబ జీవితాన్ని మట్ట కలిపినారు కదా. ఆనాడు పసివాణ్ణి చంకనేసుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేసినారు? అప్పటి ప్రళయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
0: గుర్తు చేసుకోనక్కర్లేదైతా. ప్రతి క్షణమది గుర్తులోనే ఉండి ఘోర నరకం అనుభవిస్తున్నాను ఈనాటికి. ఆనాడు నువ్వు నా మాట మీద మా ఇంటికి వచ్చినప్పుడు
2: ఎవరు, ఎవరమ్మాయి నువ్వు?
3: ఆ దండాలేమిటి? చంకన ఈ పిల్లగాడెవరు? అయ్యో అయ్యో, అట్టా ఇంటోకి తోసుకొస్తున్నావు ఎవతవే నువ్వు?
1: నా ఇంటికే నేను వచ్చానత్తయ్యా. నేను మీ కోడలు ఐతమ్మను, వీడు మీ మనవడు.
4: ఐతమ్మవా? అంటే ఆటపాటలతో 10 మందిని తన ఇంటికి రప్పించుకునే వనజాక్షి బిడ్డవు కదూ? ఆహా, మీ అమ్మ నిన్ను తల్లాగే చేసింది కదా, మరి మా కోడళ్ళు అంటావేమిటి?
1: తనలాగా ఏమీ చేయలేదు నన్ను. నన్ను ఒక ఇంటిదాన్ని చేసింది.
4: అదెట్లా కుదురుతుంది? అసంభవం.
1: ఎట్లా కుదురుతుందో, ఇక్కడే ఉన్నారు కదా మీ కొడుకు, ఆయన్నే అడగండి.
0: అయితమ్మ చెప్పింది నిజమేనమ్మా. మీకు తెలిస్తే ఒప్పుకోరని ఇన్నాళ్ళు దాచినాను. మేమిద్దరము ప్రేమించుకున్నామమ్మా. అయితమ్మ నృత్యం, నా శిల్పం రెండూ కలిసి

0: పగలిచిన మా బిడ్డడం మా వీడు.
1: 10 మంది ముందు తైతక్కలాడేదాంతో నీకు ప్రేమేమిట్రా? నువ్విదేం పాడు పని చేసినావురా?
2: తైతక్కలాడటం కాదు మామయ్య, నృత్యం చేయటం. నా నృత్యం మీరు కూడా చూసినారు.
1: అవునవును, చూడటం అనుభవించటం వరకే తప్ప మీరు అంతకు మించి పనికిరారు. శివన్న, దానింటికి దాన్ని వెళ్ళగొట్టు.
2: ఇదే నా ఇల్లు, ఆయన ఎక్కడుంటే అదే నా ఇల్లు.
3: అట్లనా? కలలో కూడా ఈ ఇంటి కోడలువవుతాననుకోకు. నలుగురిలో మా తాహతేమిటి, నీ తాహతేమిటి?
1: ఓ పిల్ల, నీకు ఆ యోగ్యత లేదు.
2: ఉన్నది లేనిది ఆయనే చెప్తారు.
1: అదట్లా ఎదిరించి మాట్లాడుతూ ఉంటే అలా ఊరికే చూసుకుంటూ ఉంటావేరా?
0: ఊరుకోక ఏం చేయమంటారు నాన్నగారు? నేనే కొడుకుని తీసుకొని అయితను ఇంటికి రమ్మన్నాను.
3: నువ్వే రమ్మన్నావురా? ఎంత పని చేశావురా?
1: ఎవరిచ్చారా నీకు అధికారం? ఇంకా నేను మీ అమ్మ చచ్చిపోలేదురా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా?
3: ఏదో పరువుగా బతుకుతున్నావు. ఇది తెలిస్తే నలుగురు ఏమంటారా? నీ చెల్లెళ్ల పెండిండ్లెట్ట అవుతాయిరా నాయన, అదేమైనా ఆలోచిస్తావా? అది నీ మీద మత్తు చల్లిందిరా నాయన, నా కొడుకును మాయ చేసిందిరా దేవుడో.
1: ఒరే శివన్న, నలుగురిలో ఎంత అవమానాల పాలు చేస్తున్నావురా శివన్న?
0: ఇందులో అవమానం ఏమున్నది నాన్నగారు?
1: ఏమున్నదా? మనం శిల్పులం, అది పిచ్చి ఆటతో నలుగురిని ఆకట్టుకునే పిల్ల. దాన్ని పెళ్ళామని పెళ్లి లేకుండానే ఇంటి మీదికి తీసుకువస్తే ఊళ్ళో ఉప్పు కూడా పుట్టదురా.
2: ఆటపాటల పిల్లయితే ప్రేమించుకోకూడదా మామగారు?
1: కూడదు. మీ ఇల్లు 10 మందికి దారి. అయినా ఈ పిల్లగాడు నా కొడుక్కే పుట్టాడని ఏమిటి నమ్మకం?
2: ఎంత మాట అన్నారు, మీరే అలా అనవచ్చునా?
1: అనవచ్చు, అయినా ఉన్న మాటేగా అన్నాను.
0: నాన్న, అవేం మాటలు నాన్న?
1: నువ్వు అమాయకుడివిరా, నీకు తెలీదు, ఊరుకో. అది మాయల మారి.
2: మీ కొడుకు అమాయకుడా? నేను మాయల మారినా? ఆ మాటకొస్తే ఆయన మాత్రం మీ కొడుకుని నమ్మకమేమిటి మావయ్యా?
1: ఎంత మాట అన్నావే,
3: ఎంత బరి తెగించినావే పాపిష్టిదానా?
0: అయితా, ఎంతకు తెగించినావు? మా అమ్మని అవమానిస్తావా?
1: ఆ ఒక్క మాట చాలురా, అది ఎంత తెంపరో తెలియడానికి.
2: మీ అమ్మ నన్నానని మీకింత కోపం, మీ నాన్నకు అంత కోపం వచ్చిందే? నన్ను పాపిష్టి టెంపరీ అంటున్నారే, నా శీలాన్ని అవమానించినారే, నాకెంత కోపం రావచ్చునో ఎవరైనా ఆలోచించినారా?
0: ఏమైనా సరే నువ్వు ఆ మాట అనకూడదు. అయితా, మా అమ్మగారి కాళ్ల మీద పడి తప్పొప్పుకో.
1: అననీరా?
3: ఏమననీయటమండి, ఏమే, నేను మగనాలిని, పెళ్ళి అయినాక పిల్లల్ని కన్నానే, నేను ఈ ఇంటిదాన్ని.
1: ఇంకా మాటలు అనవసరం. అటు చూడు, ఇరుగు పొరుగంతా ఎట్లా నవ్వుతున్నారు. ఒరే శివన్న, నేను ఈ అవమానం భరించలేనురా. అది ఈ ఇంట్లోకి రావాలంటే మా అందరి శవాల మీద నడిచి రావాల్సింది.
0: నాన్నగారు, అలా అనకండి నాన్నగారు, అలా అనకండి.
3: అన్నా అనకున్నా జరిగేది అదేరా. ముందు దాన్ని ఇంట్లోంచి తరిమేయి, లేదా మా చావు చూడు, కళ్ళారా చూడరా.
2: ఎక్కడికి పోను, ఏం చేయను, ఏమండి?
3: మమ్మల్ని ఎడబాపుదామనుకుంటున్నావే దయ్యమా, ఎక్కడికైనా పో, ఎందులో అయినా పడి చావు.
0: అమ్మా, నేనెవరిని వదులుకోలేనమ్మా.
2: అయితే నన్ను మాత్రమే వదిలేస్తారా?
0: అయితా
2: కానియండి, చెడి తల్లి గారింటికి పోను, పోలేను. మీరెవ్వరూ శవాలు కానక్కర్లేదు, నేనే అవుతాను. తల్లి లేని ఈ పిల్లవాడిని తండ్రి కూడా లేకుండా చేయలేను. నేను మీకే వదిలిపోతున్నాను. మీ అమ్మ అన్నట్లు ఎక్కడైనా పడి చేస్తాను, కానీ ఈ అవమానాన్ని నేను భరించలేను.

0: చాలా సుఖంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను.
1: అయితా
0: నేను వెళ్ళిపోతున్నాను.
1: అయితా ఆగు, అయితా ఆగు
2: శివన్న.
1: అలా ఉరుకొద్దు అయితా, ఆగు, నేను వస్తున్నాను.
2: శివన్న
1: నాన్నగారు, నన్ను వదిలిపెట్టండి నాన్నగారు.
2: శివన్న నిన్ను పోనీయను శివన్న, అదో పీడ విరగడైపోయింది. ఎట్లా వచ్చిందో అట్లా పోయింది.
3: వట్టిగా పోయిందా? ఇదిగో ఈ పిల్లగాడి పీడ అంటించి మరీ పోయింది.
1: అమ్మా అమ్మా, వీడు పీడ కాదమ్మా, వీడు నా కొడుకమ్మా, నా కొడుకు.

0: ఆనాటితోనే నా బ్రతుకు భారమైపోయింది. పిల్లవాడిని చూస్తుంటే వాడు పుట్టి మనల్ని ఎడబాపినాడనే అర్థం లేని కోపం పెరుగుతూ ఉండేది. ఇంట్లో చిదరింపులతో, బయట వెక్కిరింపులతో చివరకు నా పిచ్చి కోపానికి బలై రాముడు దేశాల మీదికి పారిపోయాడు. నేను జీవశవాన్ని అయిపోయాను. అయితే
1: అంతా సవ్యంగా సాగి ఉంటే మన రాముడు ఈ కుమారయ్య వలె ఉండేవాడు కదా? అయ్యయ్యో, ఎంత దురదృష్టం!
0: అవునైతా, వీడు మన రాముడయ్యి ఉంటే ఎంత బాగుండేది. వీడిని చూసినప్పుడల్లా ఎందుకో తెలియని పిచ్చి కోపం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నది. వాడి స్థానాన్ని వీడు దురాక్రమణ చేస్తున్నాడు, అన్ని విధాల నన్ను అవమానపరుస్తున్నాడు. ఇక వీడిక్కడ ఉండడానికి వీల్లేదు.
1: మనవాడు ఎట్లాగూ లేడు, వాడికి మన ప్రేమ కూడా దక్కలేదు. వీడు పసివాడే, వీడినైనా ప్రేమించండి. మీకెప్పుడూ తొందరే పిచ్చి కోపమే. అర్థం లేని వ్యర్థమైన అసూయా ద్వేషాల పొరలు తెరలు చీల్చి చూడండి. ఇతని ప్రతిభను గుర్తించండి, అభినందించండి.
0: వాడి మొహం, మన రాముడు ఇంతకన్నా గొప్ప ప్రతిభావంతుడై ఉండేవాడు.
1: వాణ్ణి కాకుండా లేకుండా చేసింది మీరే కదా.
0: అవును, నేనే అయితా. కానీ వీడు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: అట్లా అయితే సేనాని కోరిన భంగిమలు మీరే చెక్కండి.
0: అబ్బా, అదే కదా నా దురదృష్టం. ఆ భంగిమలన్నీ నా స్వంతం, నా కర్మకాలిట్ట అయింది. ఆ భంగిమలను భావించేప్పటికల్లా విపరీతమైన బాధతో నా కళ్ళు మసకలైపోతున్నాయి. అయితే
1: అందుకే అవన్నీ మరిచిపోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ చిరంజీవిని రాముడే అనుకోండి. నాకు అట్లాగే అనిపిస్తున్నది. సేనాని అతని ప్రతిభను అమితంగా అభిమానిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా వినాశానికే దారితీస్తుంది. జీవితంలో మరోసారి పొరపాటు చేయకండి. శేష జీవితాన్నైనా శాంతంగా గడపండి.
0: శాంతి నాకెక్కడిది శాంతి? వీడిక్కడ ఉన్నంతకాలం నాకు శాంతి లేదు. అయితా నా మాట విను. నువ్వు మాత్రమే వాణ్ణి పంపించేయగలవు. సేనాని నీ మాట కాదనడైతా.
1: ఎవరూ నా మాట వినరు. ఇందులో నేను చేయగలిగేదేమీ లేదు. భార్యని కొడుకుని నాశనం చేసింది చాలు. ఆ ముక్కు పచ్చలారని పసివాడి మీద విషం చిమ్మకండి. ఇంకా మీరు వెళ్ళవచ్చు.
0: నన్నేమైనా అను, కానీ ఈ పని నువ్వు చేయక తప్పదైతా. కాదంటే నేను ఏదైనా చేయవలసి వస్తుంది.
1: ఏం చేస్తారో చేసుకోండి. ఏం చేసినా చివరికది వినాశనానికే దారితీస్తుంది. వెళ్ళండి, వెళ్ళిపోండి. చిన్నమ్మా, చిన్నమ్మా!
0: నన్నే బెదిరిస్తున్నావా? నాకు ద్రోహం చేస్తావా? సరే చూడు, ఇక నేనేం చేయగలనో చూడు. అయితా చూడు.

0: ఏమిటమ్మా అంత కోపంగా ఉన్నావు? ఆ శివయ్య గారు అంత హడావిడిగా పోతున్నారు, ఏమైందమ్మా? ఏమైంది?
1: ఏమీ కాలేదు. ఆ శివయ్యను అసూయాద్వేషాలు దయ్యాల వలె పట్టి పీడిస్తున్నాయి.
0: ఎవరి మీదనమ్మా ఆయనకు అసూయాద్వేషాలు? మీ మీదనా?
1: కాదు, ఆ కుమారయ్య మీద.

0: పిల్లగాడి మీదనా? ఎందుకు?
1: ఎందుకో పోనీ చిన్నమ్మ, అవి ఎవరిలో ఉంటే వాళ్ళనే కాల్చివేస్తాయి.
0: అమ్మా
2: అమ్మా, బాగా అలసిపోయినావు, ఆయాసపడుతున్నావు. ఏం బాధ తల్లి, ఉండు, రాజవైద్యులు దేవయ్య గారిని పిలిపిస్తాను.
0: ఇది వైద్యులు తీర్చే బాధ కాదమ్మా.
2: కొంచెం ఈ ద్రాక్షారసం తీసుకో. చూడు తల్లి, ఏం బాధ, ఎందుకు బాధ? సాటి లేని విద్య ఉన్నది, అందం ఉన్నది, సంస్కారం ఉన్నది, వాటికి తగిన గౌరవాదరాలు నీకు లభిస్తున్నాయి. బద్దెన గారు, ప్రభువులు నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. ఏం లోపమనమ్మా నీకు ఈ బాధ?
0: నీకు తెలియదు చిన్నమ్మా, నా జీవితం అంతా లోపభూయిష్టమే.
2: ఊరుకో తల్లి, ఊరుకో. నువ్వేడిస్తే నేను సహించలేను. నీకు చెల్లి వంటి దాన్ని నా దగ్గర కూడా దాచి కుమిలిపోకు. నాకు చెప్పు, ఆత్మీయులకు చెప్పుకుంటే కొంతైనా బాధకు ఓదార్పు.
1: చెబుతానమ్మా, చెబుతాను. ఆ అడవిలో పాకాల చెరువులో పడి చచ్చిపోబోతున్న నన్ను దైవికంగా అటు వచ్చిన బద్దెన గారు అనవసరంగా బతికించినారు.
2: చంపటం అనవసరం తప్ప బ్రతికించటం అనవసరం కాదమ్మా. ప్రతి బ్రతుక్కి ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. ఇంతకు నువ్వు చెరువులో పడి చావవలసిన గతేం పట్టింది?
1: మొదటి నుంచి చెప్తే కానీ అర్థం కాదు. చిన్నప్పటి నుంచే మా అమ్మ నాకు నృత్య సంగీతాలు, చిత్రకళ నేర్పించింది. నా నృత్య సంగీతాలకు ముగ్ధుడైన ఒక శిల్పి నేను ప్రేమించుకున్నాం. మా కళా ప్రతిభలను ఏకం చేద్దామనుకున్నాం. కానీ రహస్యంగా సాగుతుండిన మా ప్రేమను, కోరికలను ప్రకృతి బయటపెట్టింది. నేను గర్భవతినైనాను. తన ఆశయం ఈ విధంగా మలుపు తిరిగినందుకు మా అమ్మ ఎంత బాధపడిందో.
2: ఆమె భయపడటంలో అసహజం ఏమీ లేదమ్మా.
1: ఆమె భయం నిజమైంది. కన్నబిడ్డతో ఇంటికి పోయిన నన్ను మా అత్తమామలు అవమానించినారు. చివరకు నా నాట్యం పేరుతోనే నన్ను శంకించారు, గేలి చేశారు.
2: ఆ తరువాత
1: ఆ అవమానం భరించలేక పిల్లవాణ్ణి వాళ్ల దగ్గరే వదిలేసి ఆవేశంతో ఆత్మహత్యకు పాల్పడ్డాను. కానీ బద్దెన గారు రక్షించినారు.
2: మరి బద్దెన గారికి ఇదంతా తెలుసునా?
1: బ్రతుకులో మోసపోయినానని మాత్రం తెలుసు. ఆయన దేవుడు. నా వివరాల్లోకి పోకుండా తన ఇంట్లో ఆశ్రయమిచ్చినారు. అక్కడ నాకు అనాథనన్న భావమే లేకుండా పోయినది. వారి పితృవాత్సల్యం, నీ సోదరి ప్రేమ, ఈ రెండే నా జీవితంలో అదృష్టాలు చిన్నమ్మా.
2: విజ్జలదేవిగా పునర్జన్మనీది. ఇక ఆ వెనుకటిదంతా ఒక పీడకలగా మర్చిపోతల్లి. ఈ జన్మను సార్థకం చేసుకో. ఆ కుమారశిల్పి వల్ల నీ నృత్య కళా కౌశలం చిరస్థాయిగా ఉంటుంది.
1: అందుకేనేమో కుమారయ్య అనగానే నా సంతానం అనిపిస్తుంది.
3: ప్రభు, బద్దెన గారు ఆయాసపడుతూ హడావుడిగా ఇటే వస్తున్నారు ప్రభు.
0: బద్దెన గారా, ఏమైంది?
4: ప్రభు, ప్రభు, దేవి!
5: ఏమైంది, ఏమైంది బద్దెన గారు? కొంచెం నెమ్మది పడండి.
4: ఇంకా నెమ్మదెక్కద్ది ప్రభు. ఆ శివయ్య బండరాయితో కుమారయ్య తల పగులగొట్టినాడు.
0: అయ్యయ్యో, ఎంత పని జరిగినది!
5: ప్రాణాపాయం ఏమీ లేదు కదా, రాజవైద్యుల కోసం పంపించినారా? కుమారయ్య ఏడి, ఆ హంతకుడేడి?
4: కుమారయ్య మన స్పృహలో లేడు. అదిగో చేతుల మీద శిల్పులు అతన్ని తీసుకువస్తున్నారు. భటులు శివయ్యను బంధించి తీసుకువస్తున్నారు.
3: రాజవైద్యులు దేవయ్య గారు వెంట

0: వస్తున్నారు ప్రభు.
1: లచ్చన్న, కుమారయ్యను ఇటు పడుకోబెట్టండి.
2: దేవయ్య గారు, పరిస్థితి ఏమిటి?
3: చేయవలసిన ఉపచారాలన్నీ చేస్తున్నాను ప్రభు. మానవ యత్నానికి మించిన గాయాలైనాయి. స్పృహ వస్తే ఆశపడవచ్చునేమో. ఏదైనా ఆ భగవంతుడి మీదే భారం.
2: శివయ్య, ఏమిటి ఘోరం? ఎందుకిట్లా చేసినావు?
4: ప్రభు, వాడి ప్రవర్తన సవ్యం కాలేదు. వాడు చేసింది ప్రభుద్రోహం.
2: ద్రోహమో కాదో నిర్ణయించే అధికారం నీకెక్కడిది? శిక్షించే అధికారం నీకెవరిచ్చారు?
1: శివయ్య, కట్టుకతలల్లుతున్నావా?
4: తమరట్లా అంటే నేనేమనగలను? వాడు అంతఃపుర ద్రోహి. అర్ధరాత్రిలో నాట్యాలయంలో దేవితో మన్నించండి ప్రభు. దేవికి వాడిపై ఎందుకంత వ్యామోహం? నిన్న వచ్చిన వీడు అప్పుడే ఇంత పుణ్యుడు కావడం ఏమిటి?
5: అయ్యో అయ్యో, ఎంత మాటలంటున్నారు!
2: శివయ్య, విజ్జలదేవి మా అంతఃపురాంగన కాదని, ఆస్థాన నర్తకి మాత్రమేనని అందరికీ తెలుసు. ఆమె దగ్గర చనువు, ఆమె కళ మీద మా అభిమానం మాత్రమే. ఒక సాటి కళాకారిణి మీద ఇంత నీచారోపణ చేయడానికి నీకు సిగ్గు వేయడం లేదు?
1: ఛీ శివయ్య, అగ్నిశిఖ మీదనా నీ నీచారోపణ?
2: ఆగండి బద్దెన గారు, ఈ హంతకుడు మరో ద్రోహానికి పాల్పడుతున్నాడు. సరే, దేవి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుంది.
1: అసలు ఆరోపణలకు రుజువు లేనప్పుడు నిరూపించడమేమిటి? ప్రభులే వారిద్దరి నిత్య సాన్నిహిత్యానికి అనుమతించినారు గదా.
4: రుజువులు అవే వస్తాయి బద్దెన గారు. న్యాయం ముందు నిలిచి నా మాటలు అసత్యమని దేవి ప్రకటిస్తే అప్పుడు రుజువులు.
2: నాయకి, నీ వాంగ్మూలాన్ని న్యాయస్థానం ఆదేశిస్తున్నది.
5: చెప్పను ప్రభు, ఏమని చెప్పను? ఈ పిల్లవాడు బ్రతికే ఆశే లేనప్పుడు ఏం చెప్పినా ఏం లాభం? నా కొడుకు వంటి వానితో నాకు అక్రమ సంబంధం ఈయనే అంట కడుతున్నప్పుడు నేనేం చెప్పను? నా వయస్సును మనస్సును కూడా గుర్తించని మూర్ఖుల ఆరోపణలకి నేనేమని సమాధానం చెప్పను ప్రభు? ఈ అభాగ్యురాలికి మరణశిక్ష విధించి పుణ్యం కట్టుకోండి ప్రభు. ఈ పిల్లవాణ్ణి ఎలాగూ బ్రతికించలేరు. శివయ్యను అభినందించండి ప్రభు, సన్మానించండి.
1: దేవి, ఏమంటున్నావు? మతీవీనా పోయిందా?
4: వాడు నేరస్తుడనేదే ఆమె మాటల తాత్పర్యం బద్దెన గారు.
6: హంతకుడా, మీ నాన్నకు తగ్గ కొడుకువు. నువ్వెంత మాటైనా అనగలవు. వాడితో పాటే నన్ను చంపేయలేకపోయావా?
2: నాయకి, ఇది ఆవేశానికి సమయం కాదు. నువ్వు శివయ్య, దేవి వాంగ్మూలం ఏమిటో అందరికీ అర్థమైంది. నువ్వు చేసిన ఈ ఘోరానికి అసలు కారణం చెప్పు.
7: నాన్నా, నన్ను గుర్తుపట్టండి మహాశిల్పి. నేను మీ కొడుకును మహాశిల్పి.
2: కుమారయ్య శివయ్యను నాన్న అంటాడేమిటి? ఏమిటి శివయ్య, ఏమిటిది?
4: వీడు నా కొడుకేమిటి? వాడేనాడో పోయినాడు.
7: పోలేదు నాన్న, తిరిగి వచ్చినాడు. శిల్ప విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చినాడు. నా కొడుకువే కాదని ఆనాడు ఉలి విసిరి మీరు చేసిన గాయం ఈ భుజం మీద చూడండి నాన్న. నేను మీ కొడుకునే అని నిరూపించుకోవటానికే తిరిగి వచ్చిన. మీ రాముడిని రామప్పను నాన్న.
4: అదే గుర్తు. రాముడు, నువ్వా రాముడు? అయ్యో,
7: నాన్న.
4: ప్రభు, నేను రాక్షసుని ప్రభు, రాక్షసుని. నా కొడుకు నేనే చంపుకున్నాను ప్రభు.
2: శివయ్య, ఇది మరొక నాటకమా?
4: అవును ప్రభు, నిజంగానే ఇదే అసలు నాటకం. చిన్నప్పుడు చచ్చే గాయం చేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టినాను. ఇప్పుడు
7: ఇప్పుడు తల పగలకు

0: లోకం నుంచే పంపించేస్తున్నాను ప్రభు. అయ్యో నన్ను చంపండి ప్రభు, నన్ను చంపేయండి.
1: శివయ్య తనని చంపమంటున్నాడా ప్రభు? వద్దు, అతన్ని చంపద్దు, అతను ద్రోహి కాదు. వీడు ఈ రాముడు వీడు ద్రోహి, కంద తల్లిపై కన్ను వేసిన మాతృ ద్రోహి. అతన్ని అడగండి, అతన్ని అడగండి. నేను ద్రోహిని, నేను ద్రోహిని. 10 మంది ముందు ఆటాడి అందరినీ మోసం చేసిన ద్రోహిని, నేను ద్రోహిని. అయ్యయ్యో ఎంత పని చేసినావయ్యా, ఒక్క దెబ్బతో తల్లి బిడ్డలు చంపినావు కదయ్యా.
0: అయితే ప్రభు, ప్రభు నేనే ద్రోహిని, ప్రభు నేనే ద్రోహిని. నా ఆయతకు రాముడికి తమకు అందరికి ద్రోహం చేసిన నేనే ద్రోహిని ప్రభు. నన్ను ఉప్పు పాత్ర వేయించండి ప్రభు.
2: అయితమ్మా, దేవి, రాముడు, ఏమిటి భద్రని గారు, ఏమిటిదంతా, అంతా అయోమయంగా ఉన్నది.
1: నేనే అయితమ్మను ప్రభు. ఈ రాముడికి తల్లిని, చివరి క్షణాల్లో వీడు నా కొడుకుని తెలిసింది ప్రభు. నేను శివయ్య పిరికితనానికి బలైన అతని భార్యని కాని భార్యని ప్రభు. నా కొడుకు నా మగడి చేతుల్లో చస్తుంటే చూస్తూ బ్రతికే ఎంత దౌర్భాగ్యురాలిని ప్రభు నేను. నన్ను విజ్జలదేవిని నాయకిని చేసింది బద్దెన గారు, ఆయన దేవుడే ప్రభు. కానీ నన్ను చావకుండా బ్రతికించింది ఈ ఘోరం చూడటానికేనా బద్దెన గారు? నాకు 2 చావులా బద్దెన గారు. అయ్యో ప్రభు, ప్రభు, అయ్యో.
2: శివయ్య, నువ్వు మహాశిల్పివే కావచ్చు, కానీ నీ బతుకెంత అసహ్యం.
3: అమ్మా, అమ్మా, మా అమ్మ, అమ్మా, అమ్మవని తెలియకుండానే అమ్మవైనావమ్మా. నాకు నాకు అమ్మే లేదన్నారమ్మా, అందుకే నిన్ను అమ్మవనుకున్నాను. నిజంగా అమ్మవే అయినావు. ఎంత అదృష్టం నాది, చివరి క్షణాల్లోనైనా ఎంత తృప్తి, ఎంత ఆనందం.
0: రాముడు,
3: ఈ జన్మకిది చాలునమ్మా.
1: ఏడవకమ్మా,
3: అమ్మా, అమ్మా.
0: రాముడు,
3: ఒక్కసారి ఒక్కసారి నన్ను ఒడిలోకి తీసుకోవమ్మా.
1: నాయనా రాముడు,
3: అమ్మా, అమ్మా, ఏడవకమ్మా. అంతా విధి విలాసం.
0: కాదు రాముడు, కాదు, ఇదంతా నా పాపం నాయన. అటు మంచి భర్తను కాలేదు, ఇటు మంచి తండ్రిని కాలేకపోయాను. నీ అందరినీ అన్ని విధాలా చంపిన హంతకుణ్ణి బాబు.
3: ప్రభు, ప్రభు.
2: ఎందుకు నాయన, ఎందుకు అజ్ఞాతంగా ఉన్నావు? ఎంత ప్రమాదం జరిగిందో చూడు.
3: చిన్న కోరికే దీనికంతా కారణం ప్రభు. తండ్రికి తగ్గ కొడుకుగా శిల్ప విద్య సాధించేందుకు కన్నడ దేశము పోయి రాముడినల్లా రామప్పనైనా ప్రభువుల వద్దనే నాన్న ఉన్నారని తెలిసి, ప్రభువులు కొత్త శిల్పుల కోసం చూస్తున్నారని తెలిసి నా నేర్పు చూపి ఆ తరువాత అసలు విషయం చెప్పి నాన్నను ఆశ్చర్యపరచాలన్నదే ఆ కోరిక ప్రభు.
0: ఎంత పని చేశావు రాముడు.
3: నాన్న కోసం వచ్చిన నాకు అమ్మ కూడా లభించటం ఉన్న అదృష్టం. కానీ కానీ విధి మరొక విధంగా పనిచేసింది ప్రభు.
1: ఇది నా దౌర్భాగ్యం రామప్ప.
3: అమ్మా, నాన్న,
0: బాబు,
3: ప్రభువుల ఆశయ

0: ఆగకూడదు నాన్న. ఆ భంగిమలతో ఆలయాన్ని సమగ్రం చేయండి నాన్న. ఇందరి ప్రేమను పొందిన నా ఈ చివరి కోరికను పూర్తి చేయండి నాన్న.
1: బాబు,
0: అప్పుడే అప్పుడే నా ఆత్మకు శాంతి.
1: రాముడు, వద్దు బాబు, ఆ మాట నాకు. నీ కోరిక తప్పకుండా పూర్తవుతుంది నాయన. ఇక నా కళ్ళకు మసకలు రావు రాముడు.
2: రామప్ప, నువ్వు రాముడివి కాదు, మహాశిల్పివైన నువ్వు రామప్పవే. నిన్ను బ్రతికించుకుంటాం రామప్ప.
0: కానీ భగవన్ నిర్ణయం మరొక విధంగా ఉన్నది ప్రభు. అమ్మా నాన్నల్ని చూడటానికి ఇప్పటిదాకా ఆగిన ప్రాణాలు ఇక ఆగవు ప్రభు.
1: రాముడు,
0: అమ్మా అమ్మా
1: బాబు,
0: ఆలయం రుద్రాలయం.
1: రాముడు,
0: మా

0: లేవా నాయనా, ఇంకా నేనెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? బిడ్డతో పాటే తల్లి, నాకెవరూ లేరు. నాకెవరూ లేరు. హే రుద్రేశ్వర, నన్ను తీసుకుపోతండి.
1: అయితా
0: నన్ను తీసుకుపోతండి.
1: అయితా దేవి, దేవి అమ్మా, అయ్యో ప్రభు, దేవి ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయాయి ప్రభు.
2: అయితా అయ్యో అయ్యో, ఇద్దరిని బలి తీసుకున్న నేను మొండి రాయిలా ఇంకా బ్రతికే ఉన్నాను.
3: శివయ్య, నువ్వు బ్రతికి ఉండవలసిందే, నాయకి రామప్పలు చిరంజీవులు కావలసిందే, నాయకి శిల్పభంగిమలను శిల్పీకరించి అటు దేవికి ఇటు రామప్పకు ఆత్మశాంతి కలిగించవలసిందే. వారు లేకుండా బ్రతకడమే నీకు శిక్ష.
4: అవును, కర్తవ్యానికి కర్తవ్యమే, శిక్షకు శిక్షే.
2: ప్రభు, నిజమే ప్రభు, అట్లాగే చేస్తాను. వారికి ఆత్మశాంతి కలిగించటం అన్న తృప్తి అయినా ఈ శిక్షను అనుభవించే శక్తి నాకు కలిగిస్తుంది.
3: బద్దెన గారు, శివయ్య, నా పేర ఈ ఆలయాన్ని రుద్రాలయంగా నెలకొల్పుదామనుకున్నాను, కానీ అదెంతో అనుచితం అనిపిస్తున్నది. రామప్ప ఒక మాట అన్నాడు, ఏ శిల్పి శిల్పం మీద తన పేరు చెక్కుకోలేదు అని. కానీ ఈ దేవాలయ చరిత్ర మీద రామప్ప పేరు శాశ్వతంగా చెక్కబడుతుంది. తరతరాలకు ఇది రామప్ప దేవాలయమే. ఆలయంలోని దేవుడెవరైనా సరే, నిర్మాణం చేయించిన వారెవరైనా సరే, సమగ్రపరిచిన శిల్పి దేవాలయమే ఇది. రామప్ప దేవాలయం ఇది. రామప్ప అమర శిల్పి. రామప్ప అమర శిల్పి.

అమరశిల్పి నాటకం విన్నారు. రచన ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య. ఇందులో రుద్రసేనాని శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం, శివయ్య శ్రీ పిఎస్ విజయకుమార్, రామప్ప శ్రీ ఎం దక్షిణామూర్తి, బద్దెన శ్రీ వనం లక్ష్మీకాంతరావు, శివయ్య తండ్రి డాక్టర్ నాంపల్లి మధుబాబు, సింగయ్య శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాద్, రాజవైద్యుడు శ్రీ శేషాచార్య, శిల్పులు శ్రీ వద్దరాజు వెంకటరామారావు, శ్రీ కె తిరుమలయ్య, విజ్జలదేవి శ్రీమతి వై సరోజా నిర్మలా.

శివయ్య తల్లి శ్రీమతి కె స్వర్ణలత, చిన్నమ్మ కుమారి మధు రుద్రాణి, వాద్య సహకారం శ్రీతులు గుమ్మడి జనార్దన్, జి విజయ్ కుమార్, సిహెచ్ కళాప్రవీణ్, సహకారం శ్రీ డివి శేషాచార్య, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ ప్రకాశరావు, నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సర్వజా నిర్మల, శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 6:20 రేపటి ప్రసార వివరాలు, 6:25 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో ఆరోగ్య సమస్యలు నివారణ, ఎదురూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఐ పద్మలత గారి ప్రసంగం. 7:45 మహిళా ప్రభా కార్యక్రమంలో చలం సాహిత్యం మహిళా చైతన్యం శ్రీమతి పి నీలిమాగారి ప్రసంగం. 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 గజల్స్ కార్యక్రమంలో లతా మంగేష్కర్ బృందం ఆలపించిన హిందీ గజల్స్ ఉంటాయి. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో ఒట్టేసి చెబుతున్న చిత్రం నుంచి పాటలు, 10:30 అలనాటి మధురగీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈ పూట ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: తెలుగు రాష్ట్రాల నుండి
3: 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
2: రే బజారి
3: అయ్యా,
2: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
3: అలాగయ్యా, కాల్చొత్తా.
4: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
5: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామస్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 56

0: 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా.
1: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజుగార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజుగార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
1: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని

0: 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
1: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలలో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి ఉదయం 11

ఉదయందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ కొబ్బరినీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో MSME గ్రోత్ సమ్మిట్ను నిర్వహించారు.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు కాసం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 కార్యక్రమంలో సురేష్ శ్రీదేవి పద్మ బృందం పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఇక 6:20 క్రైస్తవ భక్తి సంగీత కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ కె చిట్టిబాబు గారి సూక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం సైనసైటిస్ కారణాలు, చికిత్స గురించి డాక్టర్ పల్లెపాటి జార్జ్ గారితో పరిచయం. ఇక 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:35 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 9:30 చిత్రాంజలి, 10:00 వార్తావాహిని కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 10:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు, ఇక 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు, ఇక 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి, 4:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు, ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 సంకీర్తనాచార్య అన్నమాచార్య రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు ఉంటాయి. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, ఇక 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక 7:45 రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి డాక్టర్ పి దస్తగిరి పాడిన శ్రీకృష్ణ పాత్ర పద్యాలు ప్రసారమవుతాయి. హార్మోనియం సహకారం శ్రీ బండారు బలరాం. 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, ఇక 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ఉంటాయి. 10:00 ఏకచిత్ర గానం కార్యక్రమంలో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుంచి పాటలు, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:00

5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు రేపు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గజినీ చిత్రం కోసం కార్తిక్ ఆలపించిన గీతం వినండి. సంగీతం హారిష్ జయరాజ్. కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమేష్ సల్మా, లుబానా, అహిల్, షహన్, ముజమిల్, గోరావారి మిత్రులు. అలాగే రంగారెడ్డి జిల్లా కర్తాల నుంచి గోపాల్, మహేశ్వరి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. Sweet.

నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్లకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరందరి కోరికపై గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సింధు, ఎంఎం కీరవాణి స్వరకల్పన, చిత్రం ఘరానా బుల్లోడు.

ఇక తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్, బ్రహ్మయ్య ఇంకా వారి మిత్రులు, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగుమి నుంచి లక్ష్మీనారాయణ, నాగమణి, సతీష్ కుమార్, సాయి జగదీష్, సుధీర్ కుమార్, సీత, భానుప్రకాష్, అంజనాదేవి, శేషపణి, వాసవి, ఉమాశంకర్, లక్ష్మీ, తులసి వీరందరి కోరికపై రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో మేఘ సందేశం చిత్రం కోసం పి. సుశీల పాడిన పాట వినండి.

జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీ శాంక్ అద్వైత్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని శ్రీనిక కిషోర్ హరిప్రియ నవీన్ గౌడ్ వర్షిణి అశ్విక అలాగే కర్నూలు జిల్లా చిత్తారి వీధి నుంచి మద్దయ్య సాలమ్మ చంద్రశేఖర్ లక్ష్మీ గురునందన్ మోక్షిత రవిచంద్ర దివ్య

శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గానం రాజేష్, అనురాధ శ్రీరామ్, సంగీతం సందీప్ చౌత, చిత్రం ప్రేమ కథ.

కార్యక్రమంలో చివరిగా విందాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజనీ, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చల్ల గ్రామం నుంచి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. వీరందరి కోరికపై ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం కోసం టిప్పు స్వర్ణలత ఆలపించిన గీతం. సంగీతం ఘంటాడి కృష్ణ.

ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. మరి వినే ముందు ఒక ప్రకటన విందాం.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చలను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు.

0: రైల్వే మంత్రిత్వ శాఖ, హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: దునియా భారత్ యువాఓ ఆర్ భారత్ కీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కీ వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్య యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలొస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్టును కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియజేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో

0: సాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జయింట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో ఆరోగ్య సమస్యలు నివారణ ఎదురూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఐ పద్మలత గారి ప్రసంగం వింటారు.
2: ఈ కార్యక్రమం వింటున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఐ పద్మలత. నేను ఎదురూరు పశు వైద్యాధికారినిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పాడి పశువులలో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య పశువులను గుర్తించడం ఎలా, వాటిల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి తెలుసుకుందాము. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం అనేది రైతులకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పాడి పరిశ్రమ సంవత్సరం పొడవునా ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా అతివృష్టి, అనావృష్టి సందర్భాల్లో పంట నష్టం కలిగినప్పుడు రైతును ఆదుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువకులు పాడి పశువుల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. మనము అధిక పాల ఉత్పత్తినిచ్చే పాడి పశువులను ఎంచుకోవడం, వాటికి సరిపడ దానా, పచ్చిగడ్డి, ఎండుమేత సమకూర్చుకోవడంతో పాటు మరో ముఖ్యమైన అంశం వచ్చేసి పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ. ఈ ఏ పాడి పశువైనా అనారోగ్యం పాలైనప్పుడు వాటి పాల ఉత్పత్తి తగ్గి రైతులకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. కొన్ని వ్యాధులలో పాల ఉత్పత్తి తాత్కాలికంగానూ, మరికొన్ని వ్యాధులలో సంబంధిత పాడి కాలంలో పూర్తిగా పాల ఉత్పత్తి కోల్పోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల పశువులు జబ్బుపడి మరణించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రైతుకు ఆర్థికంగా ఎంతో నష్టపోతాడు. కనుక రైతులకు పాడి పశువులలో వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ గురించి రైతు ఎంతో అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యంగా ఉండే పశువును గుర్తించాలి. ప్రతిరోజు రైతు పశువులని గమనించి అనారోగ్యంగా ఉండే పశువును వేరు చేసి వెంటనే దానికి చికిత్సను అందించాలి. అనారోగ్యంగా ఉండే పశువు లక్షణాలు ఏమిటంటే, పశువు మందకోడిగా ఉంటుంది, కళ్ళ వెంట నీరు కారుతూ ఎర్రగా ఉంటాయి కళ్ళు, పశువు చెవులు పట్టుకొని చూసినచో జ్వరంగా ఉంటుంది, పొట్ట ఉబ్బరము, పెండ పల్చగా వేయడము, కాలు కుంటడము, పొదుగువాపు, ఇటువంటి కొన్ని లక్షణాలను బట్టి పశువు అనారోగ్యంగా ఉంది అని మనం గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యశాలను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. పాడి పశువులలో సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్. ఇందులో మొదటిది వచ్చేసి గొంతువాపు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా గేదెలలో, గేదె దూడలు, దున్నలలో వస్తుంది.

వర్షాకాలంలో వర్షము నీరు నిలిచే ప్రదేశాల్లో ఉన్న పశువులలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిని మనం గురక వ్యాధి అని కూడా పిలుస్తుంటాము. బలహీనంగా ఉండే పశువులలో ఈ వ్యాధి త్వరగా సోకుతుంది.

సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్. ఇందులో మొదటిది వచ్చేసి గొంతు వాపు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా గేదెలలో, గేదె దూడలు, దున్నలలో వస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్చే ప్రదేశాల్లో ఉన్న పశువులలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిని మనం గురక వ్యాధి అని కూడా పిలుస్తుంటాము. బలహీనంగా ఉండే పశువులలో ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి పశువు ఆయాసపడుతూ శ్వాస తీసుకోవడానికి కష్టపడుతుంది. అధిక జ్వరం, నాలిక బయటపెట్టి గురక పెడుతూ ఉంటుంది. పశువు వ్యాధి సోకిన 24 గంటల్లో చనిపోతుంది. ముఖ్యంగా మెడ కింద వాపు వస్తుంది. నివారణ వచ్చేసి జూన్ జూలై మాసాల్లో ఈ వ్యాధి నిరోధక టీకాలు పశువులకు వేయించుకోవాలి. బలహీనమైన పశువులకు మంచి ఆహారం ఇవ్వాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేసి వాటికి వెంటనే చికిత్స అందించాలి. పశువుల పాకను శుభ్రంగా ఉంచుకోవాలి. చనిపోయిన పశువును సున్నపు చల్లిన గోతిలో పూడ్చాలి. తర్వాత జబ్బవాపు వ్యాధి. ఆరోగ్యంగా బలంగా ఉండే పశువులలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. 6 మాసాల నుండి 2 సంవత్సరాల లోపు వయసు గల తెల్లజాతి పశువులలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. కలుషితమైన మేత, నీరు వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. లక్షణాలు. దాదాపుగా ఎటువంటి లక్షణాలు చూపకుండానే పశువు మరణిస్తుంది. కొన్ని సందర్భాలలో మనము జబ్బ, తొడ, కండరాలు వాపు ఉండి నొప్పిగా ఉంటుంది. నివారణ. తొలకరి చినుకులు పడకముందే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పశువుల పాక శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత అతి ముఖ్యమైనది బ్రుసెల్లోసిస్ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రైతు ఆర్థికంగా చాలా నష్టపోతాడు. ఇది జూనోటిక్ వ్యాధి. జూనోటిక్ వ్యాధి అంటే ఇది పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. ఎలాగంటే ఈ వ్యాధి కలిగించే సూక్ష్మజీవులు నోటి ద్వారా, కంటి ద్వారా, చర్మం ద్వారా, పొదుగు ద్వారా ప్రవేశించి ఈ వ్యాధిని కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువును దాటిన ఆంబోతు ద్వారా ఈ వ్యాధి ఇతర ఆరోగ్యవంతమైన పశువులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి గర్భకోశం నుంచి వెలువడే డిశ్చార్జెస్ ద్వారా, మాయ ద్వారా, ఈత వేసుకుపోయిన దూడ ద్వారా ఇతర పశువులకు సంక్రమిస్తుంది. లక్షణాలు. పాల దిగుబడి తగ్గుతుంది, మేత మేయదు పశువు, కీళ్లవాతం. ముఖ్యంగా 4 నుంచి 9 నెలల చూడి పశువులు ఈత వేసుకొని పోతాయి. 10 నుంచి 20 రోజుల పాటు మానం నుంచి దుర్వాసన కలిగి ఉంటుంది. నివారణ. ఈత వేసుకోపోయిన దూడను, మాయను మరియు చెత్తను వెంటనే కాల్చివేయాలి. పశువుల పాకను శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా 5 నుంచి 7 నెలల వయసు గల పయదూడలను టీకాలు వేయించాలి. ప్రతి సంవత్సరం అన్ని పశువులకు రక్త పరీక్ష చేయించి వ్యాధి ఉన్న పశువులను వేరు చేసుకోవాలి. సూక్ష్మాతి సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధి అంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. మొదటిది గాలికుంటు వ్యాధి. సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ఆవుల, గేదెల దూడలకు పాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక పశువు నుంచి ఇంకో పశువుకు త్వరగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువులకు అధిక జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అవి నొప్పిగా ఉండి పశువు నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అధిక జ్వరము. అలాగే చిగుళ్లపైన, నోటిపైన పుండ్లు ఏర్పడి పశువు మేత తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది. అలానే నివారణకొస్తే వ్యాధి సోకిన పశువును వెంటనే వేరు చేయాలి. మార్చ్, ఏప్రిల్ మరియు ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల కంటే ముందుగానే పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. భారత ప్రభుత్వం దాదాపు 2003-2004 సంవత్సరం నుంచి దశల వారీగా FMDCP టీకాలు అంటే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
2025 నాటికి ఈ వ్యాధి నుండి

భారతదేశాన్ని విముక్తి కలిగించడానికి ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. చికిత్స వరకొస్తే పశువును వేరు చేసిన వెంటనే జ్వరం సూదులు యాంటీబయాటిక్స్ వాడడమే కాకుండా కాలిపుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో బాగా కడిగి వాటికి వేప నూనె గాని లేకుంటే ఏదైనా యాంటీసెప్టిక్ క్రీమ్ కానీ పూయాల్సి ఉంటుంది. అలానే నోటి పుండ్లకు గ్లిజరిన్ బోరిక్ పౌడర్ మిశ్రమాన్ని పూసుకోవాలి. తర్వాత శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ వ్యాధిలో పశువులు ఈత వేసుకొని పోతాయి. ఈ వ్యాధి అన్ని ఋతువులలోనూ రావచ్చు. లక్షణాలు: గొంతు వాచి, ముక్కు రంధ్రాలు ఎర్రబడి, ముక్కు నుండి నీరు చీము కారుతూ శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కంటి నుండి నీరు కారుతూ కళ్ళు ఎర్రబడి, అధిక జ్వరం, చూడి పశువులు ఈతేసుకొని పోతాయి. నివారణ: వ్యాధి సోకిన పశువును మంద నుండి వేరు చేసి వెంటనే చికిత్స అందించాలి. వీటితో పాటి అంతర్పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం. మొదటిది సర్రా, ట్రిపనసోమియాసిస్ అంటాం. ఈ వ్యాధిని తిరుగుడు రోగం అని కూడా అంటారు. ఈ వ్యాధి జోరీగల ద్వారా సంక్రమిస్తుంది. లక్షణాలొచ్చేసి పాల ఉత్పత్తి తగ్గుతుంది, అధిక జ్వరం, పశువులు పండ్లు కొరుకుతూ అక్కడే తిరుగుతూ ఉంటాయి, కళ్ళు ఎర్రబడి కొన్నిసార్లు చూపు కూడా పోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్ని పశువులు చనిపోతాయి. నివారణ: వ్యాధి సోకిన పశువును మంద నుండి వేరు చేసి చికిత్స అందించాలి. ఈ వ్యాధి జోరీగల వాళ్ళ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి ఈగలు దోమలు రాకుండా క్రిమిసంహారణ మందు పిచికారీ చేసుకోవాలి. అలానే పాకలు పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. బెబీషియోసిస్: ఈ వ్యాధి అన్ని రకాల మరియు అన్ని వయసుల పశువులలో సంక్రమిస్తుంది. ఈ వ్యాధి గోమార్ల ద్వారా పశువు నుండి ఇతర పశువులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి ముఖ్యంగా రక్తహీనత, అధిక జ్వరం, వ్యాధి సోకిన పశువు మూత్రము ఎర్రగానో లేదా కాఫీ రంగులోనూ ఉంటుంది, పాల దిగుబడి తగ్గుతుంది. నివారణ వచ్చేసి పశువుల పాక శుభ్రంగా ఉంచుకోవాలి, గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పశువులకు తొడ మధ్యలో గొంతు కింద గోమారులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పశువులపై బ్యూటాక్స్ వంటి మందులు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలానే పాకలో కూడా బ్యూటాక్స్ మందును నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. పశువులలో బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే జబ్బులు కాకుండా పశువులకు పోషకాల లోపం అంటే విటమిన్స్ మినరల్స్ లోపం వల్ల వచ్చే జబ్బులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పాలజ్వరం అంటే మిల్క్ ఫీవర్ అంటాం. ఈ జబ్బు ఆవులలో గేదెలలో ఈనిన మొదటి వారంలో వస్తుంది. అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. ఇది కాల్షియం లోపం వల్ల వస్తుందన్నమాట. లక్షణాలొచ్చేసి పశువు తల మెడ ఒకవైపు తిప్పేసి డొక్కలో పెట్టుకొని తలను పడుకుంటుంది, నీరసంగా ఉంటుంది, పాలు తగ్గిపోతాయి. వెంటనే వీటికి కాల్షియం మెగ్నీషియం సంబంధిత ఇంజెక్షన్లు వాడాలి. ఈనిన వెంటనే పొదుగు నుండి మొత్తం పాలు పితకకూడదు. చూడిగా ఉన్న పశువులకు అలానే ఈనిన పశువులకు కాల్షియం మెగ్నీషియం ఖనిజ లవణ మిశ్రమము డాక్టర్ను సంప్రదించి సరైన మోతాదులో వాడాలి. తర్వాత పొదుగువాపు వ్యాధి. ఈ జబ్బు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న పశువులలో మరియు ముఖ్యంగా సంకరజాతి పశువులలో వస్తుంది. పాలు పితికేటప్పుడు మన చేతులు శుభ్రంగా లేకపోయినా, చేతి గోర్లు పొదుగు తగలం వల్ల గాయాలవ్వడము, అలానే దూడ కొరకడం వల్ల గాయాలవ్వడము,

0: పశువుల పాక శుభ్రంగా లేకపోవడము. వీటి వల్ల ఆ ఈ సూక్ష్మజీవులనేది పొదుగులోకి వెళ్లి ఈ జబ్బును కలిగిస్తాయి. పొదుగు చన్నులు వాచి ఉంటాయి. చాలా పశువుకి చాలా నొప్పిగా ఉంటుంది. ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. పాలు పలుకులుగాను లేదా నీరు ఉంటాయి. కొన్నిసార్లు పాలధారలో రక్తముచారలు కనపడుతుంటాయి. నివారణొచ్చేసి పశువుల పాక శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. పాలు పితికేటప్పుడు మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలానే గోర్లు లేకుండా చూసుకోవాలి. చికిత్స: సరైన యాంటీబయాటిక్ మందులు వాడడం వల్ల ఇది ఈ వ్యాధికి చికిత్స చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనము పాడి పశువుల ఆరోగ్య సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా వాతావరణం. కొన్ని విదేశీ ఆవులు అలానే గేదెలు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు. అటువంటప్పుడు మనము పశువులను ఉదయాన్నే మేపుటకు తీసుకెళ్లి మధ్యాహ్నం పూట నీడలో గాని పాకలో గాని మేపాలి. పరిసరాలు: పాడి పశువులు పెంచే స్థలాల వద్ద పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే సరైన గాలి వెలుతురు వచ్చే విధంగా పశువుల పాకను కొంచెము ఎత్తు పల్లల్లో నిర్మించుకోవాలి. మురికి నీరు, పెండ మూత్రం నిల్వ కాకుండా చూసుకోవాలి. దీనివల్ల దోమలు, ఈగలు మొదలగు వాటిని అరికట్టి కొన్ని రకాల వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. మేత: కొన్ని జబ్బులు పోషక పదార్థాలు లోపం వల్ల కలుగుతాయి. కాబట్టి పశువులకు మంచి పోషకాహార పదార్థాలు కలిగిన మేతను, దానాను అందించాలి. దీనివల్ల పశువు బలహీన పడకుండా రోగ నిరోధక శక్తి ఉండి అనారోగ్యం పాలుగాకుండా ఉంటుంది. నీరు: పాడి పశువులకు శుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. మురికి నీటిని, నిలువ ఉన్న నీటిని, కలుషితమైన నీటిని ఇవ్వడం వల్ల పశువులు అనారోగ్యం పాలవుతాయి. టీకాలు: అన్నిటికంటే ముఖ్యమైనది పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు, బ్రుసెల్లా లాంటి అంటువ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. గొంతువాపుకు జూన్, జూలై మాసాల్లో, జబ్బవాపుకు తొలకరి చినుకులు పడకముందు, గాలికుంటు వ్యాధికి ఏప్రిల్, మే మరియు ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల కంటే ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అలానే బ్రుసెల్లోసిస్ వ్యాధికి 5 నుంచి 7 నెలల పయదూడలకు టీకాలు వేయించాలి. అలానే దూడలకు 6 నెలలలోపు దూడలకు ప్రతి నెల నట్టల నివారణ మందు త్రాగించాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉండి అధిక పాల ఉత్పత్తిని ఇవ్వడం వల్ల రైతుకు అధికంగా లాభం పొందుతాడు. నమస్కారం.
1: మీరింతవరకు పాడి పశువుల్లో ఆరోగ్య సమస్యలు నివారణ ఎదురూరు పశువైద్యాధికారి డాక్టర్ ఐ పద్మలత గారి ప్రసంగం విన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ.

0: ఏరా చిన్నోడా, పొద్దుగాలనే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండా పెడుతుండే అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునైనాకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళీ భూమిలోనే కలిసిపోతాము, మళ్ళీ భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు

0: పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
1: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నం కప్పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
0: అంటే పురుగు మందులు కొట్టకుండా ఇర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ అయిపోతే అది చేస్తే నేను బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను.
1: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
0: సరే పెద్దయ్య, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్దయ్య. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్దయ్య. నేను కూడా చేస్తా పెద్దయ్య.
1: శుభాశ్ర సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు.

రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2023-24 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒడ్లు సాధారణ రకం 2183 రూపాయలు, ఒడ్లలో ఏ గ్రేడ్ రకం 2203 రూపాయలు, జొన్న హైబ్రిడ్ 3180 రూపాయలు, జొన్న మల్దండి రకం 3225 రూపాయలు, సజ్జలు 2500 రూపాయలు, రాగులు 3846 రూపాయలు, మొక్కజొన్న 2090 రూపాయలు, కందులు 7000 రూపాయలు, పెసలు 8558 రూపాయలు, మినుములు 6950 రూపాయలు, వేరుశెనగ 6377 రూపాయలు, పొద్దుతిరుగుడు 6760 రూపాయలు, సోయాబీన్ 4600 రూపాయలు, నువ్వులు 8635 రూపాయలు, నల్ల నువ్వులు 7734 రూపాయలు, పత్తి మధ్య రకం 6620 రూపాయలు, పత్తి మేలు రకం 7020 రూపాయలు. గమనిక విన్నారు.

0: ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమంలో చలం సాహిత్యం మహిళా చైతన్యం శ్రీమతి పి నీలిమాగారి ప్రసంగం.
1: చెన్నైలోని ఒక సంపన్న కుటుంబంలో 1995 వైశాఖ పూర్ణిమ రోజు జన్మించారు గుడిపాటి వెంకట చలం గారు. తండ్రి కొమ్మూరి సాంబశివరావు, తల్లి వెంకట సుబ్బమ్మ. అయితే తన తాతగారు గుడిపాటి వెంకటరామయ్య దత్తత తీసుకోవడంతో గుడిపాటి వెంకట చలంగా ప్రసిద్ధి పొందారు. 1911 చలం పిఠాపురం మహారాజా కళాశాలలో చేరడంతో బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం గారి బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితుడైనాడు. ఆ తర్వాత బిఏ చదువు కోసం చెన్నై వెళ్లారు. తాను బిఏ చదువుతూ తన భార్య చిట్టి రంగనాయకమ్మను సెయింట్ థామస్ కాన్వెంట్లో చేర్పించి తన సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకుని రోజూ ఆమెను స్కూల్లో దించేవారు. చెన్నైలో ఉండే రోజుల్లో స్త్రీ స్వేచ్ఛ గురించి వ్యాసాలు ధర్మ సాధన అనే పత్రికకు రాసేవారు. బిఏ చదువు పూర్తయ్యాక కాకినాడ కళాశాలలో ట్యూటర్ ఉద్యోగం లభిస్తే తిరిగి చలం కాకినాడకు మకాం మార్చాడు. ఆనాటి రోజుల్లో బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారి బ్రహ్మ సమాజ ఉద్యమం చాలా ఉధృతంగా ఉండేది. 1920 టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు. కథలు నవలలు అపారంగా రాశారు. చలం పుస్తకాలు చదవవద్దని తమ పిల్లల్ని హెచ్చరిస్తూ తాము ఆ పుస్తకాలను పేపరు మడతలలో పెట్టి నా పుస్తకాలు చదివే కొందరు పైకి మళ్లీ నన్ను తిడతారని చలం అన్నారు. 1925 తాను రాసిన స్త్రీ వ్యాస సంకలనం మొదటి ముద్రణకు ముందు మాట రాస్తూ, స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అనే సంగతి గుర్తించని ఈ దేశానికి నేను రాసే ఈ సంగతులు అర్థమవుతాయా అని సూటిగా ప్రశ్నిస్తూ, పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి ఒళ్ళు తెలియక నోటికి వచ్చినట్లు కూసిన కూతలు అనుకుంటారని తనకు తెలుసని చలం తన భావాలకు అక్షరరూపం కల్పించాడు. వీరు అక్షర ఋషి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన్ని అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. చలం సాహిత్యమునకు విమర్శకులే ఎక్కువ, ప్రశంసకులు తక్కువ. కారణం, వాస్తవాన్ని జీర్ణించుకోవడం అంత సులభం కాదు. రియాలిటీ మరియు మొరాలిటీ, మొదటిది ప్రకృతి సహజంగా కలిగే భౌతిక వాంఛలు, రెండవది సమాజం ఏర్పరిచిన కట్టుబాట్లు. ఒక చెట్టు మనం ఎంత ప్రయత్నించినా సూర్యరశ్మికై అటువైపు తన శాఖలను విస్తరింపచేస్తుంది. సర్కస్లో పులి మేక ఒకే చోట కలిసి ఉంటాయి. అంత మాత్రాన వాటి సహజ గుణాలు సమసిపోయినట్లు కాదు. వాటిని అడవిలో స్వేచ్ఛగా వదిలివేస్తే వాటి అసలు నిజ స్వభావం బహిర్గతమవుతుంది. చలం గారు తన రచనల్లో వాస్తవమును వెల్లడించడానికి ప్రయత్నించాడు. తన రచనల్లో స్త్రీని ప్రధానాంశముగా తీసుకున్నాడు. స్త్రీ కూడా పురుషునిలాగా రక్తమాంసాలున్న ప్రాణియే అని, తత్కారణంగా సహజ సిద్ధమైన కోర్కెలు అనివార్యం. వాటిని తీర్చుకోవడానికి స్వేచ్ఛను సమాజం స్త్రీ పురుషులకు సమానమైన న్యాయం చేకూర్చకుండా స్త్రీకి అనేక కట్టుబాట్లు కల్పించి ఆమెను బందీకృతను చేసిందని చలం రచనల్లో స్త్రీ

మాత్ర ఆ శృంఖలాలను తెంచుకోవడానికి చేసే ప్రయత్నం తత్పరిణామాలు కనిపిస్తాయి. చలం గారిని 20వ శతాబ్దపు వేమనయోగిగా అభివర్ణించడం మానలేకపోతున్నాను అన్నారు శ్రీశ్రీగారు. ఇద్దరికీ ఈ ప్రపంచపు చెడు పోకడల మీద ఒకే రకం ఒళ్ళుమంట ఉంది. వేమన విమర్శనలు ఇంటిట్యూటివ్గా ఉంటే చలం విమర్శనలు ఇంటలెక్చువల్గా ఉంటాయి. ఇద్దరిలోనూ ఆవేదన సమృద్ధంగా ఉంటుందని అన్నారు శ్రీశ్రీగారు. ప్రధానంగా చలం గారు చర్చించింది సెక్స్ సమస్య కాదు, స్వాతంత్ర సమస్య. యావత్ భారతదేశము రాజకీయ స్వాతంత్రం కోసం పోరాడుతున్న రోజుల్లో భావస్వాతంత్రం కోసం, మానసిక స్వాతంత్ర్యం కోసం తన కలంతో పోరాడినవాడు చలం. తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం గారిది. తనను తానే అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం గారు. మొహమాటం లేకుండా, లోక నిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి చలం గారొక్కరే. మనకు మహారచయితలు ఇంకా ఉన్నారు. వారు జీవితంలో రాజీ పడుతూనో, ఆనాటికి సిద్ధంగా ఉన్న సిద్ధాంతాలను ఆమోదించో, ఒకచోట ప్రయాణంలో స్థిరపడిపోయి కానీ చేసిన రచనలు వారివి. ఎప్పటి ఆలోచనలే అప్పటి జీవితంగా, అదే అప్పటి రచనకు పునాదిగా కడదాకా సాగినవాడు చలం. భాష కోసం కూడా చలం కావాలి. నిరాడంబర వేగం కోసం, ఛాతి మీద బలంగా తాటించగల తెలుగు కావ్యం కోసం ఇంకెవరి దగ్గరకు వెళతాం చలం కాక. విశ్వనాథ వారే అన్నట్లు తెలుగు భాష, తెలుగు ప్రకృతి ఉన్ననాళ్ళు చలం రచనలు ఉంటాయి. తెలుగు అక్కరలేదు అనుకునే భ్రాంత చిత్తుల తరం సంగతి తెలియని రోజుల్లో శ్రీ విశ్వనాథ అన్న మాటలివి. చలం గారి రచనలో స్త్రీ ఒకటి, అది స్త్రీ పురుషుల ఆత్మవిమర్శకి, మనోస్థైర్యానికి ముందు దారి. సంఘంలో స్త్రీ జీవితం మహాచీకటిగాను, ఇరుకుగాను, నీచంగాను ఉండటం చూసి ఓర్చలేక, భరించలేక ఉద్రేకపడి యుగ యుగాల గాఢ నిద్ర నుంచి స్త్రీలను తట్టి తిట్టి మేల్కొల్పే మహాయజ్ఞమది. పురాణ పాతివ్రత్యం స్త్రీలకు వికృత రూపాన్నిచ్చి తోలుబొమ్మల్ని చేస్తే వాటికి ఏ మూలనన్నా కొంచెం జీవము, సౌందర్యము, ఎముకలు, రక్తమాంసాలు ఉన్నాయేమోననే అన్వేషణ అది. తమ ఆశలు, కోర్కెలు, తిరుగుబాటు నైజము, స్వేచ్ఛ కోసం పెనుగులాట ఉత్తమమని తెలియక మనోవేదనకి, అశాంతికి లోనయ్యే నిస్సహాయ స్త్రీలకు నైతిక సహాయమిచ్చే అభయహస్తమది. స్త్రీలపై అధికారంతో, క్రూరత్వంతో సంసార శాంతిని, సంఘశ్రేయస్సుని నిలపగలమనే జ్ఞానహీనుల కనువిప్పుకి, ఆత్మ మేలుకొలుపుకి సాహస ప్రయత్నమది. మన వైవాహిక తతంగాలు, శూన్య అంధకార గృహ వ్యభిచారాలు చీదరించి, ధిక్కరించి స్త్రీ పురుషులిద్దరూ విద్యాధికులై, ధీరులై, సంస్కారులై, స్వేచ్ఛాప్రియులై, గౌరవానురాగాలతో

మతం, ఆచారం, సంప్రదాయం పేర వివాహ వ్యవస్థ స్త్రీలను మరింత కృంగదీయడానికి పనికి వచ్చేదిగా తయారైన పరిస్థితికి అణగారిన వారిని మరింత అణగార్చడానికే తయారైన క్రూరమైన పరిస్థితికి ఎంతో ఆవేదన చెందాడు చలం. శుభ్రమైన, ఆరోగ్యకరమైన నూతన నైతిక వ్యవస్థను నిర్మించుకోవలసిన అవసరం ఉందన్న చైతన్యాన్ని సమాజానికి కలిగించాయి చలం రచనలు. అరుణ చలం ఇతర నవలల్లో వలె ఇందులోనూ స్త్రీ స్వేచ్ఛ కోసం తిరుగుబాటు, సాంప్రదాయ వివాహ వ్యవస్థ మీద, పురుషుని అధికారం మీద. అయితే ఈ నవల్లో నాయిక అరుణ శారీరకమైన సుఖాల కోసం, స్వేచ్ఛ కోసం చేసే తిరుగుబాటును అధిగమించి ఆధ్యాత్మికమైన సుఖం కోసం అన్వేషణలో నిష్క్రమిస్తుంది. ఇతర నవలల కంటే ఇది ఈ విధంగా భిన్నమైంది. ఇక మిగిలిన విషయాలు మామూలే. స్త్రీకి సంప్రదాయ వివాహ వ్యవస్థ ప్రసాదించిన భర్త, ఆ పురుషుని తిరుగులేని అధికారం, దాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన స్త్రీ, ఆమెకు ప్రియులతో సంబంధాలు, వారికై ఆమె సొంతం కావటం అనేది లేకుండా స్వేచ్ఛగా ఉండే ధోరణి, పైగా వాళ్లను తన అందం చేత, ఏవో విలక్షణమైన గుణాల చేత ఆకర్షించి బొమ్మలని ఆడించినట్లు ఆడించడం, కడపటికి తాను తానుగానే ఉండిపోవడం ఎవరి వశమూ కాకుండా, ఇది కథాంశం. స్త్రీ కోసం తరచుగా పురుషుణ్ణి ఏడిపించడం చలంకు సరదా. బహుశా సంప్రదాయ వివాహ వ్యవస్థలోని పురుషాధికారం స్త్రీని ఏడిపించిన దానికి, అనగదొక్కిన దానికి విరుడుగా రచయిత పెంచుకున్న కసి ద్వేషాల మనస్తత్వం యొక్క ఫలితం ఇలాంటి చిత్రణకు దారితీసి ఉండవచ్చు. చలం సాహిత్యాన్ని విలువ కట్టడంలోనూ అదే జరిగింది. చలం రచనలు వెలువడిన కాలంలో కంటే ఇటీవల వాటి ప్రభావాన్ని, ప్రయోజనాన్ని సరియైన కోణంలో అంచనా వేయగలుగుతున్నారు. చలం తన సాహిత్యం ద్వారా సమాజానికి తిరుగుబాటు చైతన్యం కలిగించాడని పలువురు విమర్శక మేధావులు సరియైన విధంగా అంచనా వేయగలిగారు. ఆయన సృజనాత్మకత రచనల కంటే స్త్రీ వంటి గ్రంథాలను బట్టి చూస్తే చలం మరింత వాస్తవికంగాను, బాధ్యతాయుతంగానూ ఆలోచించాడన్న విషయం బోధపడుతుంది. గాంధీగారి నిస్వార్థ సేవ, నిజాయితీ, ఆయన వ్యక్తిత్వం అంటే చలంకు చాలా గౌరవం. జాతీయోద్యమం అంటేనూ, అందులో నిస్వార్థంగా పాల్గొంటూ త్యాగాలు చేస్తుండిన దేశభక్తులంటేనూ అభిమానం, గౌరవము వ్యక్తం చేశాడు. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, స్త్రీకి పురుషునితో సమానమైన హక్కుల్ని పూర్తిగా ఆచరణాత్మకంగా సాధ్యం చేయగలిగిన వ్యవస్థలో స్త్రీ పురుష సంబంధాలకి, వివాహానికి ప్రేమ ప్రధాన కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక అవసరాల వల్ల కానీ, వివాహ వ్యవస్థ పేరుతో కల్పించిన అధికారం వల్ల కానీ, స్త్రీ మగవానికి స్వాధీన కావలసిన పరిస్థితులు, ఆ అవసరము లేనప్పుడు, ప్రేమతో తప్ప స్త్రీ పురుషుణ్ణి చేరవలసిన అవసరం రానప్పుడు స్త్రీ యొక్క నిజమైన స్వాతంత్ర్యానికి మార్గం ఏర్పడుతుంది. ఆమె సమస్యలకు చాలా వాటికి పరిష్కారం సులభమవుతుంది. అప్పుడు స్త్రీ పురుషుల ఉన్నతమైన ప్రేమ సంబంధం కేవలం ఆదర్శం మాత్రమే కాక, సహజమై ఆచరణాత్మకంగా స్థిరంగా ఉండగలిగిన అవకాశం లభిస్తుంది. ఈ దోపిడీ వ్యవస్థలో మనుషుల కంటే డబ్బుకే ఎక్కడలేని ప్రాధాన్యం కలిగి, విలువలన్నీ ఆ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉండడం మూలాన కేవలం స్త్రీలను కానీ పురుషులను కానీ వాళ్ల ప్రవర్తనకి, ఆలోచనలకి వ్యక్తిగతంగా తప్పుపట్టి ప్రయోజనం లేదు. పెట్టుబడిదారి సంకెళ్ల నుండి సమాజం విముక్తం కాగలిగినప్పుడే, మానవ సంబంధాలు డబ్బుతో ముడిపడ ఉండగలిగిన వ్యవస్థ ఏర్పడినప్పుడే సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీల సమస్యలకి పరిష్కారం లభించేది అని కూడా సూచించారు. స్త్రీ మళ్లీ ఈనాడు, ఇది చలం రాసిన సిద్ధాంత వ్యాసం. రచనాకాలం 1925. చలంకు ప్రశంసలను, అభిశంసలను మిక్కిలిగా తెచ్చిన గ్రంథమిది. బందరులో ఉండగా జరిగిన ఒక గోష్ఠిలో మ్యాన్ అండ్ ద ఉమెన్ వ్యాసం ఇంగ్లీష్లో రాసి చదివారు. దాన్నే తర్వాత విస్తరించి స్త్రీ పేరున తెలుగు రచన చేశారు. స్త్రీ పురుష సమస్య గురించి చలం గారి అభిప్రాయం స్పష్టంగా తెలియాలంటే ఈ సిద్ధాంత రచనను చదివి తీరాలి. ఈ పుస్తకానికి మళ్లీ మళ్లీ వ్రాసిన వారి ముందు మాటలను చదవడం కూడా అవసరం. స్త్రీ స్వాతంత్ర్య విషయంలో తాను ఆశించినదేమిటో శంకలకు తావు లేకుండా చెప్పారు. ఈనాటికి అంగీకరించడానికి ఎవరైనా వెనుకాడేంత పురోగామిగా చలం ఆనాడే రాశారు. అందుకే చలం ముందు తరాల రచయిత. 1931 రాసిన నాటిక భానుమతి. తెలుగు భారతంలో ఒక్క వాక్యంలో మాత్రమే ప్రస్తావించబడింది దుర్యోధనుని రాణి భానుమతి. ద్రౌపది భానుమతుల సమావేశాన్ని
ఊహించి ఉదాత్త సంభాషణలతో రాచరిక గౌరవానికి, స్త్రీ ఔన్నత్యానికి సమగ్రతనిస్తూ

0: ఈ నాటకం రాశారు. ప్రతి వాక్యంలోనూ మనసు వెనక జరిగే ఆలోచన పరిణామాలు, వాటిని వ్యక్తం చేయటంలో వేగవంతమైన తర్క విన్యాసాలు, పరస్పర విరుద్ధంగా అనిపించే అభిప్రాయాల వెనుక ఉండే అభాసలు, అందుకు అవసరమైన భాషా నైపుణ్యాలు, సమాస కల్పనలు, వీటిని గమనిస్తూ చదివితేనే గాని చలం గారి రచనాశక్తిని పూర్తిగా గ్రహించలేము. పురాణ కథలను వస్తువుగా తీసుకున్న రూపకాలలో ఉదాత్తపరిచిన పాత్రలు, ముఖ్యంగా స్త్రీ పాత్రలు. వాటిలో భానుమతి మరీను, వ్యాసుడు తాను చెప్పడం మర్చిపోయిన భాగాన్ని చలం చేత చెప్పాడనిపిస్తుంది. ద్రౌపది, భానుమతి పాత్రల ఉదాత్తను ఉక్కిరి బిక్కిరి అయిన పాఠకుడు బరువుగా నిట్టూరుస్తాడు. శైలి వేగాన్ని తట్టుకొని నిదానంగా చదవవలసిన రచన భానుమతి. బిడ్డల శిక్షణ. ఈ పుస్తకాన్ని 1924 రాసి ముద్రించారు. చలం గారు నిజ జీవితంలో ప్రధానంగా స్త్రీల కోసం, బిడ్డల కోసం పోరాడారు. కానీ స్త్రీల విషయమే అధికంగా వారి సాహిత్యంలో వస్తుంది. పసితనం నుండి తన సంతాన పోషణ, శిక్షణలో స్వయంగా శ్రద్ధ వహించి ఆ అనుభవంతోనే ఈ పుస్తకం రాశారు. బిడ్డల్ని హింసపడకుండా, వాళ్ల చేత మీరూ హింసపడకుండా ఉండే మార్గాన్ని చూపటానికే రాశా అన్నారు. ఇంతకాలం బిడ్డలు తల్లిదండ్రులకై త్యాగాలు చేయాలని బోధించారు. ఇది అక్రమమని, పెద్దవారే బిడ్డలకై త్యాగం చేయవలసిన విధి అని నేను ఈనాడు బోధిస్తున్నా అన్నారు చలం. అమీనా నవల. ఈ నవలలో 4 భాగాలున్నాయి. మొదటి 2 భాగాలు 1924 రాశారు. తర్వాత 18 సంవత్సరాలకు 1942 చివరి 2 భాగాలు రాశారు.
1: మీరింతవరకు చలం సాహిత్యం, మహిళా చైతన్యం, శ్రీమతి పి నీలిమా గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వేటూరి గీతమది, కెవి మహదేవన్ స్వరకల్పన. చిత్రం పేరు సిరిసిరి మూవా.

0: అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
1: తప్పకుండానండి. 1990 దశకం, దాదాపు 90 దశకం నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గరటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను. నేను
0: మర్చిపోలేదు అంటారు.
1: మర్చిపోలేని అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డు అయింది 1994లో మద్రాసు రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమ పడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా,
0: అంతటి ఏసీలో కూడా
1: మైకు ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేకులు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్, ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వత నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది, కవి సమ్మేళన నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా రేడియో

0: ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా
1: అంటే అంతటి ఏసీలో కూడా టెన్షన్ పడ్డారు.
0: మైక్ ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్, ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వత నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది, కవి సమ్మేళన నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా రేడియో అటకాలు, చర్చోపచర్చలు, ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటినీ వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళకి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనేదానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శనం వచ్చింది. రేడియో, దూరదర్శనం ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో 100ల కొద్ది ఛానళ్లు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్టు లెక్క. పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా, ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్లీ మళ్లీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో, ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత మహిళా కార్మిక, కర్షక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల జన శ్రేయస్సు, వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత, ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా, బహుజన హితాయ, బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యతాంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలతో సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్ గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని. ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగారు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలెటి

0: వెంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు ఇంత మహనీయులు పాడుతుంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు సేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా, కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మస్తన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నారు.
0: చాలా సంతోషం నరసింహరావు గారు. మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: పోయేనా చూసినడు, అడుగడుగునా చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

0: రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబిజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం, 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా విబిజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాల క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుల నుండి రైతులను రక్షించడానికి పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो, जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं. राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में.
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు, రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్

0: మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటిపిబి ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం VBG రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య IPL క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం. మరి వినే ముందు ఒక ప్రకటన.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

లతా మంగేష్కర్ బృందం ఆలపించిన హిందీ గజల్స్ మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో ఒట్టేసి చెబుతున్న చిత్రం నుంచి పాటలు వింటారు గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, సుజాత, గోపాల్, శ్రీనిధి, దేవశీష్, సాధనా సర్గం, ఉదిత్ నారాయణ్. సంగీతం విద్యాసాగర్. వినండి ఒట్టేసి చెబుతున్న చిత్రం నుంచి పాటలు.

శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏకచిత్రగానం కార్యక్రమంలో ఒట్టీసీ చెబుతున్న చిత్రం నుంచి పాటలు వింటున్నారు.

మీరింతవరకు ఏకచిత్ర గానం కార్యక్రమంలో ఒట్టేసి చెబుతున్న చిత్రం నుంచి పాటలు విన్నారు. గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, సుజాత, గోపాల్, శ్రీనిధి, దేవశిష్, సాధనా సర్గం, ఉదిత్ నారాయణ్. సంగీతం విద్యాసాగర్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఆపాత మధురాలు అలనాటి మధురగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఆత్మబంధువు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం. సంగీతం కెవి మహాదేవన్. మరి ముందుగా ఒక ప్రకటన విందాం.

బుద్ధిమంతుడు చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల పాడిన పాట. గోవుల గోపన్న చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల పాడిన పాట వినండి.

తర్వాత మధురాలు అలనాటి మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం, సంగీతం ఎస్. రాజేశ్వరరావు.

గానం ఘంటసాల పి లీలా. చిత్రం పేరు పాతాల భైరవి. సంగీతం ఘంటసాల.

అదృష్టవంతులు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం వినండి. సంగీతం కెవి మహాదేవన్.